لو تجي ما تحلى بالعين القاع.

శుభోదయం. తెలుగువాణి శ్రోతలకు నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, జ్యేష్టము, శుక్లపక్షం, సప్తమి, శనివారం, 2026 సంవత్సరం. ఈనాటి తెలుగువాణి కార్యక్రమంలో ముందుగా భక్తిరంజని, తర్వాత రాశి, వాసి, ధనరాశి అనే ప్రత్యేక కార్యక్రమం. 9 గంటల నుండి విన్స్ టాక్సేషన్ నుండి శ్రీనివాసరావు కూచి గారు బడ్జెట్ మరియు పన్నులు, బడ్జెట్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ సమాచారాన్ని మనకి అందిస్తారు. అందరూ పెన్ పేపర్ దగ్గర పెట్టుకుని ఆయన ఇచ్చే మెళకువలు రాసుకోండి, అలాగే సందేహాలు వస్తే చరవాణి అందుకోండి. ఇప్పుడు మొదటగా భక్తిరంజని పాట.

0: ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో 2AAA 98.5 అలవరసలపై. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమం రాశివాసిని మీకు, రాశివాసి ధనరాశిని మీకు అందిస్తున్నవారు మృదుల సూర్యదేవర,
1: పుణ్యపాతురి. ఇవాళ స్టూడియోలో మనతో పాటు స్పెషల్ గెస్ట్ ముఖ్య అతిథి శ్రీనివాస్ కుచ్చి గారు కూడా ఉన్నారు.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. అయితే ముందుగా అన్నట్టు శ్రీనివాస్ గారు సమాచారాన్ని బడ్జెట్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మీరు అలర్ట్గా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. అయితే ఈలోపు ఇప్పుడు మనం ముందుగా అన్నట్టు పుట్టినరోజుల గురించి, అందున మేలో పుట్టిన వారి రాశి వాసి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇవాళ ప్రత్యేకంగా ఈ వారం ప్రశ్న లేదండి. మేలో పుట్టిన వాళ్ళు, పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు, జరుపుకోబోయే వాళ్ళు ఉంటే మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడండి. అలాగే స్వాగత్ వారి $25 వౌచర్ని గెలుచుకోవచ్చు.
1: అయితే మృదుల, మనం ఈ కార్యక్రమానికి రాశివాసి ధనరాశి అనే పేరుని ఎందుకు పెట్టామో చెప్తావా శ్రోతలకి?
0: అనే ముందుగా అన్నట్టు పుట్టినరోజుల గురించి మాట్లాడడానికనే అనుకున్నాం అండి. అయితే దాంట్లో మనకి ఇక్కడ సన్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్ సన్ సైన్స్ ఇలా వేరేగా ఉన్నాయి. మామూలుగా అయితే మేలో పుట్టిన వాళ్ళు పలానా తేదీ నుంచి పలానా తేదీ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ ఒకటే, టారస్. కానీ అదే హిందూ జ్యోతిష్య ప్రకారం అయితే రాశి అనేది చంద్రుడు,
1: చంద్రమాన ప్రకారం
0: అది కదా, ఒకరి జన్మ సమయంలో సంచరిస్తున్న నక్షత్రాన్ని బట్టి
1: వాళ్ళ రాశి ఉంటుంది.
0: అలా 12 రాసులు అంటే మేలో ఒకే రోజు పుట్టినా కూడా వేరే వేరే రాసులు ఉంటారు. సో అది, దాని గురించి కూడా మనం ఒకసారి
1: అలా మాట్లాడుకోవచ్చు
0: కదా అని అనిపించింది.
1: అయితే మనం మేలో పుట్టిన వాళ్ళ గురించి మాత్రమే ఎందుకు వాళ్ళ కార్యక్రమం చేయాలనుకున్నాము?
0: ఇది మే కాబట్టి, ఇప్పుడు
1: మే ద ఫోర్స్ బి విత్ యూనా? అలా కాదు, కానీ అదే నువ్వు అన్నావు కదా మొన్న, గొప్ప గొప్ప వాళ్ళందరూ మేలోనే పుడతారు, లేకపోతే మేలో పుట్టిన వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళు అవుతారు అనే ఫిలాసఫీని బేస్ చేసుకుని మేలో గొప్పవాళ్ళు పుడతారు అనే ఆ విషయాన్ని మనం బాగా బల్లగుద్ది ఘంటాపదంగా చెప్పడం కోసం అని చెప్పి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని అనుకున్నాం. అయితే ఏంటంటే, మేలో పుట్టిన గొప్పవాళ్ళ పేర్లు కొన్ని అనుకోవాలి అంటే ముందుగా అందులో వచ్చే పేరు, నాకు గుర్తొచ్చే పేరు మృదుల సూర్యదేవర.
0: పుణ్య ఐఎమ్ ప్రివిలేజ్డ్, కానీ నాకేమో ముందుగా మే అంటే మీరు అన్నట్టు అవును, నా బర్త్డే అవును, మే ఇస్ ఆల్ అబౌట్ మైండ్ లాగా ఉండేది. కానీ నా బర్త్డేని, నా తమ్ముడు బర్త్డే, ఇంకా నాకు చాలా బర్త్డేస్ ఉన్నాయి మేలో, కానీ అంతే ఫెర్వర్తో ఇంకొక తెలుగు పేరు, పెద్ద అయిన పేరు.
1: గొప్పవాళ్ళు అన్నాను కానీ మహానుభావులు అనలేదు. ఆ మహానుభావుల క్రమంలో వచ్చే పేరు ఇప్పుడు నువ్వు చెప్పబోయే పేరు చెప్పు, ఎదురు చూస్తున్నాను నేను.
0: ఎన్టీఆర్ అన్నగారు.
1: మే 28వ తారీఖు అన్నగారి జన్మదినం.
0: అయితే ఈసారి మే 28వ తారీఖున హైదరాబాద్లో అన్నగారి విగ్రహాన్ని అమీర్పేట్ చౌరస్తాలో అన్వేల్ చేస్తున్నారు పుణ్య. అక్కడ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు. అయితే నేను అన్నట్టుగా మేలో పుట్టిన, ఒకే తేదీలో పుట్టినా కూడా మన హిందూ జ్యోతిష్యం ప్రకారం వేరే రాశులు ఉంటాయి. అయితే అన్నగారు పుట్టిన నక్షత్రం, జన్మ నక్షత్రం స్వాతి, అలానే ఆయన నక్షత్రం
1: రాశి,
0: ఆయన రాశి తులారాశి. తులారాశి అంటే సమతుల్యం.
1: అవును.
0: కానీ ఆ సమతుల్యానికి సింహాసనం కట్టిన వ్యక్తి ఎన్టీఆర్. మాట ఇచ్చారంటే అది శాసనం, నడిచారంటే అది నాయకత్వానికి నిర్వచనం. అలా తులారాశి వారికి శుక్రుడి కరుణ అంటారు. కానీ ఎన్టీఆర్ గారిలో అది ప్రజల ప్రేమగా నిలిచింది. రాజకీయాల్లో ధర్మం, సినిమాల్లో మహోన్నతం, ప్రజల గుండెల్లో దేవుళ్ళ నిలిచిన మహానుభావుడు. అలాగే ఇంకొక రకంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ తక్కిన గుర్తు ఉన్న తులారాశి అన్నగారి జీవితం న్యాయం, గౌరవం, అలానే ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగువారి ఆత్మగౌరవం అంటే అది ఎన్టీఆర్ అనే గర్జనలాగా ప్రతిబింబించేలాగా అనిపిస్తుంది. అలాగే నేను ఇంకా
1: పంచకట్టుకి, కోటేరు ముక్కుకి, తెలుగు మాటకి, అన్నిటికీ ఆయనే ఒక నిదర్శనం, ఆయనే ఒక దర్పణం. ఇంకా ఇంకా అంతకుమించి మనం నమూనాలు అని చెప్పడానికి కానీ, లేకపోతే ఇది వీళ్ళు అని చెప్పడానికి ఇంకా ఇంకా వేరే ఏమీ లేవు, ఆయనే.
0: ఇంకా నాకు మాటల కన్నా కూడా ఇలా వ్యక్తీకరిస్తా,
1: భావోద్వేగం వస్తుంది నీకు. అందుకని మన పరిపూర్ణ పరిశుద్ధ హృదయాలతో ఒకసారి జై ఎన్టీఆర్,
0: జై ఎన్టీఆర్.
3: నా పరిపూర్ణ పరిశుద్ధ

0: శనివారం సుప్రభాతం అన్నగారికి నిరాజనం. మూడు కలిపి అద్భుతంగా మొదలుపెట్టావు కదా.
1: అసలు ఈ పేరు వింటుంటే పుణ్య, ఇట్లా ఇలా రోమాలు లెక్కపొడుచుకున్నట్టు ఎన్నిసార్లు అయినా వినొచ్చు లాగా. ఓ అంటే సో ప్రివిలేజ్ టు ఇక్కడ కూర్చుని అన్నగారి గురించి మాట్లాడుకోవడానికి, అలాగే ఆయన పాటతో మొదలు పెట్టడానికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్.
0: అదృష్టం దొరికింది వాళ్ళు మనకి.
1: అది కూడా వచ్చే వారంలో అన్నగారి బర్త్డే,
0: పుట్టినరోజు. అవును.
1: అయితే మనం ఈ రాశి వాసి అన్నప్పుడు పుణ్య, నేను కూడా రాసులు ఇలా మేషం వృషభం మీనం ఇలా ఎన్ని ఉన్నాయని తెలుసు, కానీ దాంట్లో కొన్ని రాసులకి కొన్ని తత్వాలు ఉన్నాయని నాకు తెలియలేదు. అయితే చూస్తూ ఉంటే మన ఫైవ్ ఎలిమెంట్స్ లాగా అగ్నితత్వ రాసులు, వాయుతత్వ రాసులు, అలానే జలతత్వ రాసులు అండ్ భూమితత్వ రాసులు అలా అన్నీ అలా విభజించబడినాయి. అందుకనే ఇవాళ మన కాలర్స్ని, మేలో పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళని, వాళ్ళ రాసులు రకరకాలు ఉండుంటాయి, అందుకే కాల్ చేయమంటున్నాము. మీరు చేయాల్సిన నంబర్ 0433-674-694 అండ్ మీరు వింటున్నారు రేడియో 2000 98.5 అలవరసలపై. అయితే ఇక్కడ మనం మొదటగా అన్నగారు పుట్టినరోజు గురించి మాట్లాడుకున్నాం, అలాగే చూస్తే ఇంకా తెలుగు వాళ్ళు, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు మేలో పుట్టిన వాళ్ళ గురించి చూస్తూ ఉంటే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా మేలోనే పుట్టారంట. అయితే ఆయన పుట్టింది 1895 May 12 ఆంధ్రప్రదేశ్లో ఆయన మదనపల్లిలో జన్మించారు. ఆయన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి మళ్ళీ తలుచుకోవాలనిపించి చెప్తున్నాను.
0: ఖచ్చితంగా తలుచుకోవాల్సిన మనిషి.

0: అలాగే నేను ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే, మన జీవితంలో మనం కొంతమందిని చూసి ప్రేరణ పొందుతాం. వీళ్ళని, వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళలో జిడ్డు కృష్ణమూర్తి గారు ఒకళ్ళు. ఆయన తత్వాన్ని చదివి, ఆయన బుక్స్ చదివి, అంటే ఆయన ఉన్న టైంలో ఆయన గురించి తెలుసుకునే అవకాశం అప్పుడు దొరకలేదు నాకు. కానీ ఒక 4-5 ఏళ్ల క్రితం అనుకుంటా మృదుల, నేను ఆయన ఫిలాసఫీ చదివాను. ఆ చదివిన దగ్గర నుంచి నిజంగా అదొక అద్భుతం, నిజంగా చాలా మంచి ప్రేరణ ఇచ్చింది నాకు. అలాగే అప్పుడు మనకందరికీ మనం ఏమి మాన్యువల్స్తో రాలేదు కదా, ఒకటే లైఫ్ బతుకుతున్నాం మనం, ఒకటే జీవితం. దీన్ని ఎలా దీనికి ముందుకు ఎలా వెళ్ళాలి, మంచిగా ఎలా ఉండాలి, నలుగురు అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి దేవుడు మనకి మాన్యువల్ ఇచ్చి పంపిస్తే బాగుండేది కానీ ఇవ్వలేదు కదా. ఇలాంటి వాళ్ళందరూ దిక్సూచులు మనకి. జిడ్డు కృష్ణమూర్తి, నాకు ఇంకా సద్గురు, వీళ్ళందరూ అలాంటి దిక్సూచులు మనకి. అలా నాకు ఆయన చెప్పిన, ఆయన ఏమి చెప్పలేదు, ఆయన ఒక మాట కూడా చెప్పారు ఏంటంటే, నేను చెప్పేది ఏది తత్వం కాదు, నేను చెప్పేది ఏది ఫిలాసఫీ కాదు, ఏదైనా కూడా మీరు మీ అంతటగా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించండి, నేను చెప్పానో ఎవరన్నా చెప్పారనో కాదు అని చెప్పారు. నిజంగా అది ఎంతో గొప్ప మాట.
1: బాగా అన్నారు పుణ్య. అయితే మీరు అన్నట్టు ఒక దిక్సూచి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలేమో. అయితే ఈయన సత్యానికి ఒక నిర్దిష్ట మార్గం ఉండదు, ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్. దాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అయితే అలాగే ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపన్యాసాలు ఇచ్చున్నారు. అలాగే విద్యపై ఆయన ఆలోచనలు, ఆయన ఇచ్చిన పాత్ మీరు ఎలా అయితే అందంగా నమ్మొద్దు అని చెప్పారో, అట్లానే ఆయన స్థాపించిన ఈ పాఠశాలలు బాగా, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ వెల్ నోన్ అంటే రిషి వ్యాలీ స్కూల్ ఆంధ్రాలో దాదాపు 1926 పెట్టారు. అలానే వారణాసిలో రాజ్ఘాట్ వెసెంట్ స్కూల్, అలానే చెన్నైలో ద స్కూల్ KFI, ద వ్యాలీ స్కూల్ బెంగళూరులో, అలాగే పూణేలో సహ్యాద్రి, తమిళనాడులో పాఠశాల KFI, అవుట్ సైడ్ ఇండియా కూడా యుఎస్లో యూకేలో ఓక్ గ్రోవ్ స్కూల్, బ్రాక్వుడ్ పార్క్ స్కూల్. అలా అక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా దాదాపు ఇప్పటికి 100 ఏళ్ల నుంచి కూడా ర్యాంకింగ్ సిస్టమ్స్, నో హెవీ కాంపిటీషన్స్, ఎక్కువ ఈ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఆబ్జర్వేషన్ మీద, అట్లానే ప్రకృతి అండ్ ఎన్వైరన్మెంట్తో చాలా బంధం కలిగి ఉండడం.
0: అదే కదా నిజం, అదే ఆయన చెప్పింది, అదొక్కటే నిజం, ప్రకృతి మనం కలిసి ఉండడమే నిజం. ఆ తర్వాత ఇంకేదైనా, నీ నిజం నీకుంటుంది, నా నిజం నాకుంటుంది,
1: మరి
0: ఎటువైపు నుంచి దాన్ని చూస్తున్నావు అనే దాని మీద అది నిజమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే నిజాలు చాలా, అదే అదే నిజం.
1: ఎంఫసైజింగ్ ఆన్ ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అది అదే మళ్ళీ సత్యాన్ని స్వయంగా తెలుసుకోవాలి అనేది, అట్లానే ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్, రెండు కూడా ఇట్ గివ్స్ యూ దాట్ హోలిస్టిక్ వ్యూ లాగా. అయితే జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి అనుకుంటూ ఉన్నప్పుడు, చెప్పుకుంటూ ఉన్నప్పుడు, నా కజిన్ ఒక అతను రిషి వ్యాలీలో చదివాడు. అసలు ముందు నుంచి కూడా అంటే ఆ భావాలు కానీ అది చాలా చాలా విజిబుల్గా ఉండేది అనమాట. అందరం ఒకలాగా ఉంటే
0: వాళ్ళందరూ ఒక రకమైన విశిష్టత, వాళ్ళ ఆలోచనకి ఒక రకమైన విలక్షణం ఉంటుంది.
1: ఎగ్జాక్ట్లీ, అది మనకు అర్థం కానప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వీడేమబ్బా కొంచెం అలగున్నాడు, లేకపోతే ఏం చెప్తున్నాడు,
0: తేడాగా ఉన్నాడు
1: అలా అనిపిస్తుంది. కానీ మీకు తెలిసినప్పుడు, అంటే మనకు తెలియని అన్నీ కూడా అది ఒక
0: వేరే, తెలియంది ఏదైనా విచిత్రం, దాన్నే డిఫరెన్స్ అంటాం మనం. దట్ అదే ఇట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్. మనలాగా లేనిది ఏదైనా తప్పు, మనలాగా ఆలోచించినది ఏదైనా తప్పు. అదే కదా మనకి ఇప్పుడు ఈ యుద్ధాలకి వీటికి అన్నిటికీ కారణం ఏంటి అంటే అదే.
1: అది కూడా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే కోఎగ్జిస్ట్, దేర్ విల్ బి ఒపీనియన్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి, అయినా కూడా కోఎగ్జిస్ట్ అవ్వచ్చు.
0: తేడాలు ఉంటాయి, మనిషికి మనిషికి తేడాలు ఉంటాయి, మనసుకి మనసుకి తేడాలు ఉంటాయి. ఆ తేడాగా ఉంటే అది యుద్ధం కాదు, అది యుద్ధం కాకూడదు, దాన్ని మనం ఒప్పుకోవచ్చు, దాంతో కలిసి బ్రతకచ్చు అనేదే. ఆ మాన్యువల్ మనకి దేవుడిచ్చి పంపించలేదు, అందుకనే వీళ్ళందరూ అవసరం మనకి. అది అది చూపించడానికి, అది మనతో చేయించడానికి, నేర్పించడానికి, దాన్ని మనం అనుభవించి చూసేలా చేయడానికి.
1: బాగా చెప్పారు. అయితే
0: ఇప్పుడు మనం మేలో గొప్పవాళ్ళు పుడతారు, గొప్పవాళ్ళందరూ మేలోనే పుడతారని అనుకున్నాం కదా ఇందాక. శ్రీనివాస్ గారు, మీ బర్త్డే ఎప్పుడండి?
2: జూన్ 4 అమ్మ.
0: ఓకే, సో మే పక్క నెలలో కూడా పుడతారు.
2: ఆర్డినరీ వెక్షన్.
0: మనందరం అంతే కదా శ్రీనివాస్ గారు, మన ఎక్స్ట్రాఆర్డినరీ మనిషి.
1: ఎక్స్ట్రాఆర్డినరీలో ఆర్డినరీ
0: కొంచెం ఎక్స్ట్రా అంతే.
1: పుణ్య, మీరెప్పుడు పుణ్య?
0: నేను, నువ్వు గెస్ చేయి.
1: టీచర్ టీచర్.
0: అవును, సెప్టెంబర్లో పుట్టాను నేను. నా పుట్టినరోజున అంటే ఇండియాలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడాను నేను నిద్రలేచేటప్పటికీ రేడియోలో ఖచ్చితంగా పుట్టినరోజు జే జేఎల్ పాట వచ్చేది, ఎందుకంటే టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే ఆ రోజున. అలాగే స్కూల్లో చదువుకున్న నాళ్ళు కూడాను మామూలుగా మనకి స్కూల్ యూనిఫామ్స్ ఉండి పుట్టినరోజున మాత్రమే సివిల్ యూనిఫామ్ వేసుకుని వెళ్ళి, లైక్ ఆ రోజు మనం స్టాండ్అవుట్ అవుతాం కదా, వాళ్ళందరూ ఇవాళ పుట్టినరోజు వెళ్ళి అనుకుంటారు కదా. నాకు అదృష్టం కలగలేదు, ఎందుకంటే ఆ రోజు అందరూ సివిల్ డ్రెస్ వేసుకుని వచ్చేవాళ్ళు.
1: పుణ్య, అయితే అలా పుట్టినరోజు గురించి చెప్పుకోవాలంటే నాకేమో అన్ని సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు వచ్చే వరకు అన్ని సమ్మర్ హాలిడేస్లో, మే ప్రాపర్ సమ్మర్ హాలిడేస్ మనకి అక్కడ సమ్మర్లో హాలిడేస్లో బర్త్డే చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఇదేంటిది నా బర్త్డే వింటర్లో ఏంటి అలా ఎలా అలాగా.
0: అదే కదా, మేలో మామిడి పళ్ళు తింటూ పుట్టినరోజు చేసుకోవాల్సిన టైంలో నువ్వు ఇక్కడ మేలో మ్యాండ్రన్స్ తింటూ పుట్టినరోజు చేసుకుంటున్నావు.
1: సచ్ అ షిఫ్ట్ లాగా అనిపించేది. అయితే ఈలోపు
0: ఇంతకీ నీ రాశి ఏంటి మృదుల?
1: సింహరాశి పుణ్య. అయితే సింహరాశి గురించి, ఇది అగ్నితత్వానికి చెందిన రాశిట. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం, దాతృత్వం మరియు ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారంట. మరి కొన్ని కొన్ని ఏమో ఇంకా ఏదో కూడా చూశాను పుణ్య, కానీ ఒక్కొక్కసారి ఏమో కొన్ని వింటే అబ్బా భలే కదా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అని లేదు కదా అని అనిపిస్తుంది. అయితే ఇన్ని రాశుల యోనికి అని దాంట్లో అన్ని రాశుల గురించి ఒక పాట ఉంటుంది కదా పుణ్య, అది ఒకసారి ఇప్పుడు వేస్తాను.

0: మృదులా, మనకి మన తెలుగువాణి శ్రోత మనతో ఆయన రాశి గురించి వాసి గురించి నాలుగు కబుర్లు పంచుకోవడానికి లైన్లో ఉన్నారు సారథి గారు.
1: నమస్కారం మృదులా గారికి, అలాగే పుణ్య, తర్వాత శ్రీనివాసరావు గారు ఉన్నారు. అందరికీ ముందు శుభోదయం, తర్వాత అలాగే తెలుగువాణి శ్రోతలకు కూడా శుభోదయం. ధన్యవాదాలు. ఇక మీరు మాట్లాడిన కొన్ని ముందు మాటలు విన్నా, మే నెలలో అద్భుతంగా పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడతారు, అదొక ఆనందం. ఆ తర్వాత ఎందుకనే చెప్తాను. ముందుగా మనం తలుచుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన మే 7th. ఇంతవరకు భారతదేశంలో నోబెల్ లారేట్ లిటరేచర్ లో వచ్చింది ఆయన ఒక్కరికే. అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు, ఎంతో మందిని సాహిత్యం వైపు పురికొల్పిన ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రాసిన గీతాన్నే మనం జాతీయ గీతంగా తీసుకున్నాం. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక దేశం యొక్క రచయిత ఇంకొక దేశానికి కూడా జాతీయ గీతం కింద రాసిన ఆయన ఆయనే అవుతారు. ఎందుకంటే బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిదే.
0: అవును, అవునండి. చాలా మీరు ఇవాళ నిజంగా చాలా మంచి పని చేశారు సారథి గారు. మేము రీసెర్చ్ చేసినా కూడా ఇది మిస్ అయ్యాం. మేము తెలుగులోనే చూసాము, అందుకని ఈయన్ని మిస్ అయ్యాము. కానీ చాలా మంచి గుర్తు చేశారు మీరు ఇవాళ. చెప్పండి చెప్పండి.
1: సో ఆ తర్వాత తెలుగు వారికి అద్భుతమైన కవి అంటే మనసు కవి అనుకునే ఆత్రేయ కూడా మే 7th. సో వాళ్ళిద్దరూ మే 7 పుట్టడం అంటే అటు ఆయన ప్రపంచ కవి, ఆత్రేయ అంటే తెలుగులోనే రాశారు ఎక్కువ, తెలుగు వారికి ఎక్కువ పరిచయం. బట్ నిజంగా ఆయన కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించి ఇప్పటికీ 50 సంవత్సరాలు పైగా అయిపోయింది. ఆయన 89లో చనిపోయిన, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆయన పాట అంటే ఆయన మాట అంటే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే ఎంతటి ప్రపంచాన్ని ఆయన సృష్టించారనేది ఒక మర్చిపోలేని విషయం అన్నమాట.
0: ఖచ్చితంగా సారథి గారు, ఈ ఆత్రేయ గారినే కదా అంటారు రాసి ప్రేక్షకుల్ని రాయకుండా దర్శకుల్ని ఏడిపిస్తారని. మే 7 అందుకే పుట్టింటారు.
1: అంటే రాయక నిర్మాతలని రాసి ప్రేక్షకుల్ని ఆయన. ఆ తర్వాత ఇంకో మాట కూడా యాడ్ చేశారు, రాయటానికి నేను ఎంత ఏడుస్తానో ఎవరికి తెలుసు.
0: అవును.
1: తర్వాత మనం ఇప్పుడు మీరు రాసి వాసి అన్నారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, మన తెలుగు లెక్క ప్రకారం అంటే మన తెలుగు పంచాంగం అంటో లేదా జ్యోతిష్యం కాదు పంచాంగం, ఆ పంచాంగం ప్రకారం మనకి తిది వార నక్షత్రాలు అనేది వస్తాయి. కాబట్టి మనం ప్రధానంగా తిది తీసుకుంటాం మన తెలుగు వాళ్ళం. సో ఆ విధంగా నక్షత్రాన్ని తీసుకునేది తమిళ సోదరులు తీసుకుంటారు, వాళ్ళు నక్షత్రాన్ని ఫాలో అవుతారు. అందుకే కొన్ని పండగలకి కృష్ణాష్టమి 2 సార్లు వస్తుంది, ఒకటి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం, తర్వాత ఆ రాశి కృష్ణుడు పుట్టినప్పుడు ఉన్న రాశి తోటి వచ్చేదేమో ఆ నక్షత్రాన్ని తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు. మన అష్టమి రోజు తీసుకుంటే వాళ్ళు ఆ రోహిణి నక్షత్రం ఉన్న రోజుని పండగ చేసుకుంటారు, అంటే వైష్ణవులందరూ అలా చేసుకుంటారు. సో ఇక మన ఇంకొక గొప్ప వ్యక్తి, ఇంకొక ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇంచుమించు ఏంటంటే మన తెలుగు క్యాలెండర్ అటు ఇటు మారుతూ ఉంటది కదా, హిందూ క్యాలెండర్. యాక్చువల్గా ఇది హిందూ క్యాలెండర్, మన భారతదేశం క్యాలెండర్ కూడా మన తెలుగు వాళ్ళు పాళ్ళయ్యే క్యాలెండరే భారతదేశానికి అఫీషియల్ క్యాలెండర్. ఆ విధంగా చూసుకుంటే బుద్ధునిది వచ్చి వైశాఖ మాసంలో పౌర్ణమి తిది. అది ఇప్పుడు ఈ నెల మే 1 వచ్చినట్టుంది ఆయన, అంటే వైశాఖ పౌర్ణమి ఒక్కొక్కసారి షిఫ్ట్ అవుతూ ఉంటది కదా, అటు ఏప్రిల్ నుంచి మే నెల వరకు రావచ్చు. అలాగే వైశాఖ పౌర్ణమికి ఇంకొక గొప్ప వ్యక్తి అంటే సేమ్ అదే పౌర్ణమి రోజున పుట్టిన వాడు అన్నమయ్య. ఇప్పుడే మీరు పాట వినిపించారు.
0: అవునండి.
1: సో అన్నమయ్య లాంటి వ్యక్తి నిజానికి తెలుగు వారి అదృష్టం, ఆయన దురదృష్టం. 32,000 కీర్తనలు రాసి నిజంగా ఇప్పుడు మనం అనుకునే వాడుక భాష అది ఇది మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన వాడుక భాషలో 600 సంవత్సరాల క్రితం అందరినీ ఎదిరించి వాడుక భాషలో రాశారు పదాలు. అంత మనకి ఇప్పుడు అర్థం కాదు కొన్ని, ఎందుకంటే ఆ భాష మారిపోయింది. ఆయన 600 సంవత్సరాలు మనకి తెలియనే తెలియదు అలాంటి సాహిత్యం ఉంది అనేది. మన అందరూ మాట్లాడుకునే పాట చందమామ రావే జాబిల్లి రావే పాట వింటూ ఉండేవాళ్ళం, అది ఆయన రాశారని తెలియదు.
0: ఇప్పుడు మీరు చెప్తేనే నాకు కూడా తెలిసింది సారథి గారు ఆయనే ఆ పాట రాశారని నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. ఇవాళ మీరు అంటే యు లెర్న్ సంథింగ్ ఎవ్రీ డే లాగా ఇవాళ మీ వల్ల ఈ విషయాలు తెలుసుకోగలిగాం మేము.
1: ఇంకా ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నారా మా ఊరు, ఆయనే దాసరి నారాయణరావు గారు. ఆయన మే 4వ తారీఖునే 115 చిత్రాలకు పైగా ఆయన దర్శకత్వం చేశారు. తర్వాత ఒక 95 సినిమాలకి ఆయన కథ, తర్వాత ఒక 80 చిత్రాల వరకు మాటలు అందించారు, మళ్ళీ పాటలు రాశారు. సో ఇంత విశ్వ విన్యాసం చేసిన వాళ్ళు తెలుగులోను ప్రాబబ్లీ వరల్డ్ లో కూడా ఎవరు ఉండరు సినిమా ఇండస్ట్రీలో. ఆయన నటుడుగా కూడా చేశారు, నిర్మాతగా సినిమాలు తీశారు, 20 సినిమాలు పైగా తీశారు నిర్మాతగా. సో ఆయన మే 4వ తారీఖు ఆయన మా పాలకొల్లు. సో ఆయన మీద గత 2 వారాల్లో 2 ప్రోగ్రామ్ చేశాను అన్నమాట. ఆయన దర్శకునిగా లేదా రచయితగా ఆయన విశిష్టత ఏంటి అని. తర్వాత మే 4వ తారీఖు నాకు బాగా గుర్తుండగా చలం గారు చనిపోయిన తేదీ కూడా అది. ఆయన బర్త్డే గుర్తులేదు కానీ ఆయన చనిపోయిన తేదీ, ఎందుకంటే ఆ తేదీ ఆ రోజు వింటున్నప్పుడు 79 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఒక రకమైన ప్రేరణ కలిగింది. మనం ఎందుకు రాయకూడదని నేనేదో చిన్న కవిత రాశాను, నా దగ్గర ఇప్పుడు ఆ కాగితం లేదు, అసలు కవిత్వం వైపు రాయాలి అనే ఒక భావన రావటానికి ఆ రోజు రేడియోలో విన్న న్యూస్ అన్నమాట, ఓ చలం గారు చనిపోయారు అని. ఇంకా చివరిగా మే 3వ తారీఖు నా బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే టు యూ సారథి గారు.
1: థ్యాంక్ యూ.
0: చూసారా ఇప్పుడే చెప్పుకున్నాం మేము మేలో ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్ అందరూ పుట్టారని.
1: సో ఇంకొక 2 అడిగారు కాబట్టి మే నెలలో నాది వచ్చి చైత్ర మాసంలో చతుర్దశి తిథి అవుతుంది అన్నమాట.
0: మీరు రాసి ఏంటి సారథి గారు?
1: అశ్విని నక్షత్రం అండి. అశ్విని అంటే మనకి వృషభ రాశి అవుతారు,
0: వృషభ రాశి
1: అంటే మొదటి అదే కదా మొదటి రాశి.
0: అవును అవును,
1: అశ్విని నక్షత్రం 27 నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అశ్విని భరణి కృతిక ఎలా వెళ్తూ ఉంటాం కదా.
0: థ్యాంక్ యూ సారథి గారు, చాలా చాలా సంతోషం, చాలా మంచి విషయాలు పంచుకున్నారు మాతో.
1: అలాగే థ్యాంక్ యూ, ధన్యవాదాలు,
0: ధన్యవాదాలు,
1: ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.
0: ఇప్పుడు మనకి ఇంకొక కాల్ వచ్చింది, నువ్వు నేను ఒకసారి వాళ్ళకి కాల్ చేసి
2: మీరు వింటున్నారు ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని Radio 2000 98.5 అలవర్సలపై. ఇప్పుడు ప్రకటన.
3: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill, and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.quakershillandwentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
4: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2 Triple O FM 98.5.
0: ఇంకొక శ్రోత మనకి లైన్లో ఉన్నారు. సివి రావు గారు మనకి ఇప్పుడే మన చరవాణిని మోగించారు. రావు గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి. బాగున్నారా?
0: బాగున్నామండి. మీరెలా ఉన్నారు? మీది కూడా ఖచ్చితంగా మేలో పుట్టినరోజు ఉంది అని అనుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ.
5: మీరు మరీ అడ్వాన్స్గా చెప్పేస్తున్నారు.
0: సరే పర్వాలేదు, ఉంచుకోండి, బ్యాంక్లో వేసుకోండి వీటిని.
5: నా పుట్టినరోజు వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాను.
0: తప్పకుండా అండి.
5: అంటే మీరు పుట్టిన రోజు పుట్టిన తేదీ గురించి ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక నిజమైన కథ చెబుదామని కాల్ చేశాను అన్నమాట.
0: చెప్పండి.
5: ఈ కథ మన శ్రోతల్లో కొంతమంది కూడా వర్తిస్తుంది, యాక్చువల్ నిజంగా వర్తిస్తుంది. అదేంటంటే 30th June 1900 అట్లా చెప్పండి, ఇయర్ కాదు బట్ డేట్ వచ్చి 30th June స్టోరీ అన్నమాట. అంటే ఇది టాక్సేషన్ క్యాండిడేట్ ఆ స్టోరీ కాదు, ఇంకో స్టోరీ. అదేంటంటే మరి మా ఊర్లో జరిగేది మిగిలిన ఊర్లో కూడా జరిగిందని విన్నాను. అప్పట్లో అంటే అప్పట్లో అంటే నేను చెప్పేది లైక్ ఎర్లీ 1930s 1940s 1950s లో అన్నమాట.
0: అప్పటికి మేము పుట్టలేదు కాబట్టి ఇది నిజంగా మాకు కదే. చెప్పండి మీరు.
5: అంటే ఇప్పటికీ ఇప్పటికీ జరగవచ్చు బట్ వేరే కారణంలో జరగవచ్చు. అదేంటంటే ఎవరికైనా వాళ్ళ అంటే అప్పట్లో ఈ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు, హాస్పిటల్స్ ఇవంతా ఉండేవి కాదు. సో ఆ బర్త్ సర్టిఫికేట్లు లేకుండా ఏదో ఒక డేట్ క్రియేట్ చేయాలి కదా. ఆర్ ఈవెన్ నిజంగా ఉన్నా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్, నేను నా స్టోరీనే చెప్తున్నాను, నా రియల్ బర్త్డే వచ్చి 9/11 కానీ నా అఫీషియల్ బర్త్డే వచ్చి 30th June.
0: ఎంత పెద్ద డిఫరెన్స్ ఉందండి.
5: అదే మరి దానికి కారణం ఏంటంటే 30th June గాని అంత ముందు గాని బర్త్డే వేస్తే పిల్లల్ని కొంచెం ఎర్లీగానే స్కూల్లో చేర్చొచ్చు అన్నమాట. సో ఆ లాజిక్ తో వాళ్ళు 30 అంటే కొంతమంది మరీ ఆ రోజునే ఇచ్చేవాళ్ళు బట్ కొంతమంది ముందు ఇచ్చుకునే వాళ్ళు అన్నమాట. ఇప్పుడు నాకు నా కేసులో అంటే నవంబర్ లో పుట్టినా గానీ నాది జూన్, 30th June ఏ ఇచ్చారు. సో దిస్ స్టోరీ డిపెండెంట్ ఆన్ 30th June అనమాట నేను చెప్పబోయే స్టోరీ. అదేంటంటే ఆ తర్వాత తర్వాత ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక 18 సంవత్సరాల క్రితం జరిగింది అనమాట. మా ఇంట్లో మా పెద్దవాళ్ళని నేను ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళకి పాస్పోర్ట్లు తీసుకోవాలి కదా ముందుగానే. సో పాస్పోర్ట్లు తీసుకోవడానికి ఒక లోకల్ పాస్పోర్ట్ బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ చేత అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి మీరు జస్ట్ సంతకం పెట్టండి, మీలే నేను చూసుకుంటాను, పేరు చెప్పండి అని చెప్పేసి వాడు వీళ్ళని బర్త్డేలు అడిగాడు అనమాట. వీళ్ళు మా బర్త్డే వాళ్ళకి లేవు కూడా, యాక్చువల్ వాళ్ళు చదువుకోలేదు. సో దే డోంట్ హ్యావ్ ఏ అండ్ ఒకళ్ళిద్దరికి ఉన్నాయి, బాగా యంగ్ యంగ్ అయిన వాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి లేవు. లేకపోతే వాడు ఏం చేయడంటే ఉజ్జాయింపుగా అంటే ఇప్పుడు నా బర్త్డేని బట్టి నాకన్నా మా అక్క ఒక 4 సంవత్సరాలు పెద్దది, మా అన్న ఒక 6 సంవత్సరాలు పెద్దాడు కాబట్టి ఇయర్ ఏమో గెస్ట్ చేశాడు, డేట్ 30th June ఇచ్చాడు అందరికి. దట్ ఈస్ ద ప్రాక్టీస్ అక్కడ. సో ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఓకే పాస్పోర్ట్లు అప్లై చేసాం, వీసాలకు అప్లై చేసాం, అన్ని వచ్చేసి వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సిడ్నీ ఎయిర్పోర్ట్ లో దిగి కస్టమ్స్ దగ్గర లైన్ లో నుంచి, కస్టమ్స్ కాదు ఇమిగ్రేషన్ దగ్గర లైన్ లో నుంచి వాళ్ళు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒక లైన్ లో నుంచున్నారు అక్కడ. అంటే మా మా మిస్సెస్ తీసుకొస్తుంది అనమాట వాళ్ళని. వాడు పాస్పోర్ట్ ఓపెన్ చేసి 30th June ఈ పాస్పోర్ట్ చేసి 30th June వాట్స్ గోయింగ్ ఆన్ అంటాడు వాడు. అప్పుడు తను ఏదో చెప్పేసి వాళ్ళకి, లేదు నిజంగానే 30th June పుట్టిసారు ఇలా అన్నారు. బట్ తర్వాత మళ్ళీ మేము తిరిగి వెళ్ళినప్పుడు కానీ, నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు కానీ, వీ మేడ్ షూర్ దట్ దీస్ గైస్ ఆర్ లేడీస్ గో టు డిఫరెంట్ కౌంటర్స్, అందరూ కౌంటర్.
0: బ్యూటిఫుల్ అండి, చాలా మంచి కథ. ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ మేడ్ అవర్ డే. ఇది కథ కాదు, నిజమా?
5: సో అదనమాట పుట్టిన తేదీ. దాంతో ఏంటంటే వీళ్ళ పాస్పోర్ట్ వల్ల, లేదంటే వీళ్ళ బర్త్ సర్టిఫికేట్ స్కూల్లో జాయిన్ అవటం వల్ల వీళ్ళ రాసులు కూడా మారిపోయినాయి అనమాట.
0: రాసి వాసి కూడా మారిందండి, వాళ్ళందరూ ఒక లైన్ లో రాలేరు ఎప్పుడూను.
5: నాకు యాక్చువల్ గా మొట్టమొదట్లో ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ ప్రాక్టీస్ కదా బ్యాంకుల నుంచి, అది మనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వస్తాయి. 30th June వస్తే ఇదేంటి రాంగ్ డేట్ పంపించాడు అనుకుని తర్వాత నేనే కరెక్ట్ చేసుకున్నాను, వాడు వాడి ప్రకారం ఇదే రైట్ డేట్. ఓకేనండి,
0: చాలా సంతోషం రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రావు గారు చెప్పిన ఈ కథ నిజంగానే ప్రతి ఇంట్లో ఉంటుంది. అంటే మేబీ మన జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్లో చూడమేమో, కానీ అంతకుముందు జనరేషన్స్లో ఇదే కథ కదా. ఎవరిని అడిగినా ఎప్పుడు పుట్టారంటే, అదే అప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ రావడానికి 2 రోజుల ముందు, లేకపోతే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, ఆ జరిగిన 2 రోజుల తర్వాత, ఇట్లా చెప్పేవాళ్ళు. నిజంగానే నేను 7 ఇయర్స్ బ్యాక్ మా నాయనమ్మని ఆస్ట్రేలియా తీసుకొచ్చాను. అప్పటికి ఆవిడకి పాస్పోర్ట్ చేయించడానికని ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, ఆవిడకే తెలీదు. అలాగే మేము ఏదో ఒకటి ఉజ్జాయింపుగా వేస్తాం. ఆ వేసి అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆవిడకి 86 ఇయర్స్ అనుకున్నాం, కానీ అప్పటికే ఆవిడకి 92 ఇయర్స్. రావు గారు మంచి కథ చెప్పారు.
2: అయితే అలా కానీ మళ్ళీ రీలింగ్ బ్యాక్ టు మేలో కుటుంబాలలో సారథి గారు ఇలాగే, అదే మనం అనుకున్నట్టుగా మనం తెలుగు వాళ్ళని చూస్తే అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు యూజ్ చేశారు. ఇంకా
0: ఇప్పుడే నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది, ఏంటంటే ఇప్పుడు మనం ఈ గొప్ప గొప్ప వాళ్ళు, మేలో పుట్టిన వాళ్ళందరి గురించి అనుకుంటున్నాం కదా, అసలు మన బ్రాడ్కాస్టర్స్, మన బ్రాడ్కాస్టర్స్ ఫ్యామిలీలో ఎంతమంది మేలో పుట్టిన వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు నువ్వు, సారథి గారు ఇద్దరు ఉన్నారు, మీరిద్దరే కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మాకు కాల్ చేసి చెప్పండి.
2: ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే సిరివెన్నెల సినిమా ద్వారా అపారమైన గుర్తింపు పొందడంతో ఆయన్ని అందరూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పిలుస్తారు. అయితే ఆయన రాసిన పాటల్లో భావం, తత్వం, మనిషి జీవితం, ప్రేమ, ప్రకృతి, సంస్కృతి ఒక ఒక అద్భుతమైన కవిగా ఆయన నిలిపారు. అయితే తెలుగు భాష యొక్క అందాన్ని కూడా ఆయన ఆయన్ని సాధారణ మనిషికి చేరు చేసి గేయ రచనలో ఆయన్ని అగ్రగణ్యంగా ఉంటుంది. అయితే చాలా పేట తెలుగు పాటలు ఆయన రాసినవి ఉన్నా కూడా నాకు మాత్రం ఈ పాట వేయాలని అనుకున్నా. మీరేమైనా చెప్పబోతున్నారా?
0: నేను మొట్టమొదటిసారి సిరివెన్నెల పాటలు విన్నప్పుడు చాలా చిన్నదాన్ని అప్పటికి నేను, కానీ ఆహా ఏంటి మయూఖతంత్రులపైన అంటే ఏంటి అననే ఒక క్యూరియాసిటీని పెంచి, అసలు ఆ మాట కూడా వినడానికి ఎంత చెవుల్లో ఒక అమృతం పోసిన భావం కలిగిందనమాట సిరివెన్నెల్లో పాటలన్నీ విన్నప్పుడు. అంటే కొన్నిసార్లు మనం పాటలు విని ఊరుకుంటాము, ఈ పదానికి అర్థం ఏంటి, ఇది ఇక్కడ ఎందుకు అన్నారు, ఎలా అన్నారు అని అంత ఆలోచన రాదు. కానీ సిరివెన్నెలలో ఆ పాటలు విన్నప్పుడు, బా ఈ పదం ఎంత బాగుంది, ఏంటి పదానికి అర్థం అని అనిపించింది అన్నమాట నాకు. అలా అందరి మనసుల్లో సిరివెన్నెలు నింపినందుకు కూడా ఆయన సిరివెన్నెల సీతారాం శాస్త్రి అయ్యారు.
2: అయితే అందుకనే ఆ తేట తెలుగు పాట కాకుండా చాలా బాగా మనల్ని టచ్ చేసిన పాట అయినా కూడా ఇది
0: మనసుని తట్టు మనసుని హత్తుకోవడమే కాకుండా నిగ్గ తీయడం కూడా గట్టిగా చేయగలరు ఆయన.

గీతా పిల్ల నిత్య కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవ

0: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi-speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM.
1: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku, Australian Taxation and Accounting Rangamulo, అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04334287444 లేదా రాజా @taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
2: ఈనాటి తెలుగు వాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో టూట్రిప్లో 98.5 అలవర్సలు పడి. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బిన్స్ టాక్సేషన్ నుండి శ్రీనివాసరావు పూచి గారు
3: బడ్జెట్ మరియు పన్నులు సమాచారాన్ని మనకి అందిస్తారు.
4: ఒక మనం ఇందాక స్వాగతం చెప్పాం కానీ రేడియోలో అఫీషియల్ స్వాగతం చెప్పలేదు మనం శ్రీనివాసరావు కుర్చీ గారికి. స్వాగతం శ్రీనివాస్ గారు. అయితే ఇవాళ నువ్వు గమనించావా, ఈయన ఇవాళ నారీ నారీ నడువ మురారి.
5: థ్యాంక్ యూ అమ్మా. ముఖ్యంగా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు కొద్దిగా అసూయగా ఉంది. మీరు మేము ఏదైనా మెయిన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొన్ని రామారావు మీద నేను 3 సార్లు స్పెషల్ ప్రోగ్రామ్ చేశాను. చేసినప్పుడు పేపర్లు తీసుకొచ్చుకొని ఒక దాదాపుగా ఒక 20 రోజులు దాన్ని రీసెర్చ్ చేసి నానా అగచాట్లు పడేవాడిని. మీరిద్దరూ ఎంత అవలీలగా, ఇంకా పుణ్యపాతూరి గారికి అయితే ఒక్క పేపర్ లేదు, పెన్ను లేదు, ఏమీ లేదు. ఆమె ఏదైనా 2 పేపర్లు పెట్టుకుంది మృదులా గారు. ఏమీ లేకుండా ఎంత అవలీలగా చేశారంటే ఒక లెగసీని, మా లెగసీని మీరు ఇంత బాగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. మేము ఇలా చెయ్యలేకపోయామే అని అసూయగా కూడా ఉంది. ఓకే,
4: ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
5: థ్యాంక్ యూ అమ్మా. తెలుగువాణి శ్రోతలందరికీ శుభోదయము. ఈరోజు నేను బడ్జెట్ మీద, టాక్సేషన్ మీద 30 నిమిషాల పాటుగా నాకు వీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మాట్లాడదలుచుకున్నాను. ఇది ఈ బడ్జెట్ ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశపెట్టిన దాన్ని ఆధారంగా, ఇది ఇంకా లెజిస్లేషన్ కాలేదు, దాన్ని బట్టే మాట్లాడుతున్నాను. ఇందులో మీరు దీన్ని నమ్మి ఏ రకమైన పెట్టుబడులు పెట్టినా వచ్చే నష్టాలకు నేను కానీ తెలుగు అసోసియేషన్ కానీ బాధ్యత స్వీకరించదు. ఎవరి పెట్టుబడులు, ఎవరి ఆర్థిక వాళ్ళ అకౌంటెంట్తో మాట్లాడుకోవాలా, ఇది కేవలం జనరల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను ఒక పాయింట్ చెప్తూ ఉంటాను, దాని యొక్క ఇంపార్టెన్స్ను కూడా చెప్తూ ఉంటాను. జనరల్గా ట్యాక్సులు పే చేసేటువంటిది 3 ఎంటిటీస్, 1 ఇండివిజువల్స్, 2 కంపెనీలు, 3 సూపర్ ఫండ్లు. ఇప్పుడున్న లెజిస్లేషన్ ప్రకారంగా ట్యాక్సులు పే చేసేటువంటి వాళ్ళు 3 మాత్రమే, ఇండివిజువల్స్, కంపెనీస్, సెల్ఫ్ మేనేజ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ ఆర్ అదర్ సూపర్ ఫండ్స్ ఆల్సో. ఆ విషయాన్ని అట్లా పక్కన పెట్టుకోండి, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ బడ్జెట్లో మార్పుల విషయానికి వస్తే, ఒకటి ట్యాక్స్ రేటు. సేమ్ ట్యాక్స్ రేట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కు 18,201 నుంచి 45,000 వరకు 16%, తరువాత సంవత్సరం 26-27 15%, తరువాత సంవత్సరం 27-28 14%. ట్యాక్స్ రేటులో మార్పు అది ఒక్కటే. 18,201 నుంచి 45,000 వరకు ఉన్న ట్యాక్స్ బ్రాకెట్ను మార్చాడు. 25-26 16%, 26-27 15%, 27-28 14%. కొన్ని సామాజిక మాధ్యమాలలో మెడికేర్ లిబీట్ 2% నుంచి 2.9% మార్చినట్లు చెప్పాడు, కానీ అది తప్పు. మెడికేర్ లిబీ 2% మాత్రమే. మెడికేర్ లిబీని ఏమీ టచ్ చేయలేదు, మెడికేర్ లిబీ 2% మాత్రమే. తరువాత మీ దగ్గర రిసిట్స్ ఉన్నా లేకపోయినా 25-26 సంవత్సరం ట్యాక్స్ ఇయర్కు $1,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంతకు మునుపు ఇది $300 ఉండే, దీనిని $1,000 చేశాడు. 25-26 సంవత్సరంలో వితౌట్ ఎనీ రిసీట్స్ యూ కెన్ క్లెయిమ్ $1,000 యాజ్ ఏ వర్క్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. మీరు కావాలంటే రికార్డ్ చేసుకోండి. వచ్చే పాయింట్స్ చాలా కొద్ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ తర్వాత ఏబిఎన్ నంబర్ ఉన్న కంపెనీలైనా వ్యాపారాలకు 20,000 లోపు ఏదైనా ఒక అసెట్ కొంటే ఇమీడియట్గా 20,000 క్లెయిమ్ చేసుకోవచ్చు, డిప్రిషియేషన్ కాకుండా. అది ఎలా అంటే జిఎస్టీతో కలిపి 22,000 ఉందనుకోండి, ఎస్ 20,000, ఎస్ యూ కెన్ క్లెయిమ్ 100% యాజ్ ఎన్ ఎక్స్పెండిచర్. 25,000 ఉంటే ఇంకా యూ కాంట్ క్లెయిమ్, యూ హ్యావ్ టు క్లెయిమ్ ద డిప్రిషియేషన్ ఓన్లీ. అవి మామూలు మార్పులు, సాధారణమైన జనాలకు తెలుసుకోవలసినటువంటి మార్పులు. ఇక నెగిటివ్ గేరింగు, క్యాపిటల్ గెయిన్స్, ట్రస్ట్ డిస్క్రిషనరీ ట్రస్ట్ డిస్ట్రిబ్యూషన్స్, ఇలాంటి మార్పులు చాలా జరిగాయి ఈ బడ్జెట్లో. ఆ మార్పుల గురించి నేను చెప్పబోతున్నాను. ఒకసారి ఇండియాలో మా ఫ్రెండ్స్తో కలిపి నేను కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటే, అందులో ఒక పెద్ద ఆయన ఈ సింగిల్ మాల్టు బ్లెండెడ్ విస్కీలను గురించి టాపిక్ తీశాడు. అనర్గళంగా ఒక గంట చెప్పాడు సింగిల్ మాల్ట్ అంటే ఏంటి, బ్లెండెడ్ విస్కీ అంటే ఏంటి. అదే విషయాన్ని తీసుకొచ్చి నేను ఆస్ట్రేలియాలో ఒక సోదరంతో డిస్కస్ చేస్తే, అతను ఏముంది సార్ అంతసేపు చెప్పాలనా దాన్ని, ఒకే రైతు ఒకే పొలము ఒకే పంట ఒకే ప్రొడక్షన్, దట్ ఈజ్ కాల్డ్ సింగిల్ మాల్ట్. వేరువేరు రైతులు, వేరువేరు పొలాలు, వేరువేరు పంటలు, వేరువేరు ప్రొడక్షన్స్ కలిపి ప్యాకింగు బ్లెండెడ్ విస్కీ, ఫుల్ స్టాప్. అబ్బా ఎంత క్లియర్గా ఎంత సూక్ష్మంగా చెప్పావు సోదరా అని అన్నాను. అదే తీరులో ఇప్పుడు నేను నెగిటివ్ గేరింగ్ అనేటువంటి విషయం మీద చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ ఎదురుగా లేరు కాబట్టి, మీరు ఏ క్వశ్చన్ అడగదలుచుకున్నా ఆ క్వశ్చన్ నేను చెప్పేటువంటి బౌండరీస్లో ఫిట్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్, నెగిటివ్ గేరింగ్. ఫస్ట్ నెగిటివ్ గేరింగ్ అంటే ఏంటి? మీ శాలరీ 400,000 అనుకోండి, ఒక ప్రాపర్టీని కొంటారు, ఆ ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ 25,000 ఉండి డిప్రిషియేషను, ఇంట్రెస్టు, కౌన్సిలు, వాటరు, స్ట్రాటా ఇవన్నీ కలిపి 38,000 ఉంటే 13,000 లాసు. ఆ 13,000 లాసు, ఆ 13,000నే నెగిటివ్ గేరింగ్ అంటారు. అప్పుడు 400,000 శాలరీలో నుంచి తీసేసుకొని 383,000 ట్యాక్స్ కట్టే పద్ధతి, అది నెగిటివ్ గేరింగ్. ఓకే, ఈ నెగిటివ్ గేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రజెంట్ బడ్జెట్లో చేంజ్ చేశాడు. ఆ చేంజ్ ఎలా జరిగింది, ఏ ప్రాపర్టీలకు వర్తిస్తుంది, ఏ ప్రాపర్టీలకు వర్తించదు, కొత్త ప్రాపర్టీలు ఏంటి, పాత ప్రాపర్టీలు ఏంటి, ఇక్కడ రెండే మాటలు మాట్లాడతాను. ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్టీస్ అంటే కనుక పాత ప్రాపర్టీసు, న్యూ ప్రాపర్టీస్ అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన ప్రాపర్టీసు. బడ్జెట్ డే వచ్చేసి 12/5/2026 సాయంకాలం 7:30. 12/5/2026 7:30 కన్నా ముందు కొన్న ప్రాపర్టీస్ సంతకం పెడితే చాలు, కాంట్రాక్ట్ పేరు మీద, సెటిల్మెంట్ కాకపోయినా పర్లేదు. ఏ ప్రాపర్టీ అయినా అది పాతది కానీ కొత్తది కానీ 12/5/2026 కన్నా ముందు కొని ఉండి అందులో నీవున్నా రెంటికిచ్చినా, నీవు కొద్ది రోజులుండి మళ్ళా బయటకు వచ్చి రెంటికిచ్చినా, మళ్ళా దాంట్లోకి వెళ్ళినా, ఏ రకంగా ఏమన్నా చేసుకో, దానిని నువ్వు ఎప్పుడు రెంటికిచ్చినా నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. ఎంతవరకు నువ్వు అమ్మేటంత వరకు, నువ్వు అమ్మేటంత వరకు అంతేగాని నువ్వు సచ్చేటంత వరకు అని చెప్పడం లేదు. మీరు మరణించిన తర్వాత మీ మిసెస్ రెంట్కి ఇవ్వచ్చు, దానికోసమే చెబుతున్నాను. మీరు అమ్మేటంత వరకు నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. బాట్ బిఫోర్ 12/May 2026 బిఫోర్ 7:30 PM బడ్జెట్ డే అది. దానికన్నా ముందు కొన్న అన్ని రకాలైన ప్రాపర్టీలకు నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. అది ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. రెండవ పారాగ్రాఫ్, 12/5/2026 అంటే బడ్జెట్ డేట్ తరువాత కొన్న ప్రాపర్టీస్. దాంట్లో రెండు కేటగిరీలు చెప్తాను. 12/5/2026 తర్వాత పాత ప్రాపర్టీ కొంటే 1/7/2027 వరకు నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. 1/7/2027 వరకు నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. ఆ తరువాత నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై కావు పాత ప్రాపర్టీలకు. నెక్స్ట్ కొత్త ప్రాపర్టీ కొంటే 12/5/2026 తర్వాత కొత్త ప్రాపర్టీలు కొంటే నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి అమ్మేటంత వరకు. ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కుమార్ అనే వ్యక్తి, రవి అనే వ్యక్తి. కుమార్ అనే వ్యక్తికి ఏ ప్రాపర్టీలు లేవు అనుకోండి. రవి అనేటువంటి వ్యక్తికి 3 ప్రాపర్టీలు ఉన్నాయి. ఏ, బిసి అని 3 ప్రాపర్టీలు ఉన్నాయి. ఇక్కడ కొత్త ప్రాపర్టీ పాత ప్రాపర్టీ అంటే ఏమిటి అన్నప్పుడు, నువ్వు ఒక ల్యాండ్లో ఒక హౌస్ ఆల్రెడీగా ఉంది, దాన్ని పడగొట్టి ఓన్లీ 1 హౌసే కడితే అది బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అయినా పాత ప్రాపర్టీ కిందికే లెక్కపడుతుంది. వాడనేటువంటిది ఏంటి, బడ్జెట్లో వాడనేటువంటిది ఏంటి, నువ్వు ఉన్న ఇల్లు పడగొట్టి ఇంకొక కొత్త ఇల్లు మాత్రమే కట్టావు, సప్లై ఎక్కువ ఏం చేయలేదు. ఒక గ్రానీ ఫ్లాట్ అన్నా కట్టుకో, లేదా డూప్లెక్స్ అన్నా కట్టు, అప్పుడు దానిని కొత్త ప్రాపర్టీగా ట్రీట్ చేస్తాడు. అంతేగాని ఒక ఇల్లు పడగొట్టి ఇంకో ఇల్లు కడితే అది పాత ప్రాపర్టీ, ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్టీ కిందికే వస్తుంది. ఇక్కడ మళ్ళా మొదటికి వద్దాం. కుమార్ అనే వ్యక్తికి ఏం ప్రాపర్టీస్ లేవు, రవి అనే వ్యక్తికి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. 3 ప్రాపర్టీస్ ఏ, బిసి అని 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు 12/5/2026 తరువాత కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక పాత ప్రాపర్టీ కొంటే నెగిటివ్ గేరింగ్ రూల్స్ 1/7/2027 వరకు మాత్రమే వర్తిస్తాయి, తరువాత వర్తించవు. ఆ లాస్ని ఏం చేయాలి, అతను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోవాలా. అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్లో నుంచి ఈ లాసులు తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ని గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. ఫస్ట్ నెగిటివ్ గేరింగ్ అంతా అయిపోయిన తర్వాతనే క్యాపిటల్ గెయిన్స్కి వస్తాను. ఒకవేళ రవి కుమార్ అనేటువంటి వ్యక్తి పాత ప్రాపర్టీ కొంటే ఏమవుతుంది చెప్పాను, కొత్త ప్రాపర్టీ కొంటే, న్యూ ప్రాపర్టీ కొంటే నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి అమ్మేటంత వరకు. ఓకే, రవి అనేటువంటి వ్యక్తికి మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ మూడు ప్రాపర్టీస్లో అతనికి ప్రస్తుతము పాజిటివ్లీ గేర్డ్ ఉంది. మూడు ప్రాపర్టీలలో అతనికి $28,000 పాజిటివ్ గేరింగ్తో నడుస్తూ ఉంది సంసారం. ఓకే, రవి అనేటువంటి వ్యక్తి ఒక పాత ప్రాపర్టీ కొన్నాడు అనుకుందాం. పాత ప్రాపర్టీ కొన్నాడు, దాంట్లో ఆ పాత ప్రాపర్టీ పేరు డి. ఆ డీలో నెగిటివ్ గేరింగ్ 15,000 వచ్చింది. ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? నీ నెగిటివ్ గేరింగ్ తీసుకెళ్ళి నీ శాలరీ ఇన్కమ్ నీకు 400-500 ఉంటే తను తగ్గించుకొని ట్యాక్స్ తక్కువగా కడుతున్నావు, బాగా అడ్వాంటేజ్ పడుతున్నావు అనే గవర్నమెంట్ బాధ. ఇక్కడ ఏమి పాయింట్? ఏబీసీ కలిపి నీకు 28,000 ప్రాఫిట్ ఉంది, డీ ప్రాపర్టీలో 15,000 లాస్ ఉంది. లాస్ను నువ్వు ఆఫ్సెట్ చేసుకోవచ్చు. అంటే రవి ఇన్కమ్ 180,000 ప్లస్ 28,000 పాజిటివ్లీ గేరుడు, మైనస్ 15,000 తీసేసుకోవచ్చు. అతని ట్యాక్సిబుల్ ఇన్కమ్ 193,000 అవుతుంది. అంటే రవి అనేటువంటి వ్యక్తికి ఏ ప్రాపర్టీ కొన్నా అది నెగిటివ్ గేరింగ్ అయితే అడ్వాంటేజ్. ఏం చెప్తున్నాడు? ఈ నెగిటివ్ గేరింగ్ నువ్వు శాలరీలో నుంచి తీసేసుకోవద్దు అని చెప్తున్నాడు. అంతేగాని నీకున్న అదర్ ప్రాపర్టీస్ పాజిటివ్లీ గేర్డ్కు వాడుకోవద్దు అని చెప్పడం లేదు. ఏబిసి అనేటువంటి మూడు ప్రాపర్టీలు రవికి 28,000 పాజిటివ్ గేరింగ్లో ఉంది. డి అనే న్యూ ప్రాపర్టీ కొంటే అది పాతది కానీ కొత్తది కానీ దాంట్లో 15,000 నెగిటివ్ గేరింగ్ ఉంది. ఆ 15,000ను ఈ 28,000 ఇన్కమ్ను తగ్గించుకోవచ్చు. రవి పాత ప్రాపర్టీ కొన్నాడు, 15,000 లాస్ ఉంది. హీ కెన్ యూటిలైజ్ దట్ 15,000 లాస్ అగెన్స్ట్ ఏబీసీ పాజిటివ్లీ గేరింగ్ ప్రాపర్టీస్. ఇంకా రవి కొత్త ప్రాపర్టీ కొంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అతను సేల్ చేసేటంత వరకు నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. రెండవ ప్రాపర్టీ కూడా చెప్పాను, బయ్యింగ్ ఓల్డ్ ప్రాపర్టీ, పాతది బయ్యింగ్ ఓల్డ్ ప్రాపర్టీ ఆర్ న్యూ ప్రాపర్టీ ఆఫ్టర్ May 12, 2026. ఆ రెండో పారాగ్రాఫ్ కూడా చెప్పేశాను. బయ్యింగ్ న్యూ ప్రాపర్టీ, ఇంకా దీంట్లో న్యూ ప్రాపర్టీ అంటే మళ్ళా చెప్తున్నాను, ఏదో రామాగారు రాజగున్నం గారు తీసుకెళ్ళి ఒక ఇది న్యూ ప్రాపర్టీ అంటే నువ్వు చెక్ చేసుకోవాలి ఇంతకు మునుపు ఏముండే దాంట్లో. ఓకే, ఉన్న ఇల్లు పడగొట్టి మళ్ళీ కొత్త ఇల్లు కట్టారా, లేదా డూప్లెక్స్ కట్టారా, ఖాళీ స్థలంలో ఇంతకు మునుపు ఖాళీ స్థలం ఏది ఇప్పుడు ఇల్లు కట్టారా, అది కొత్త ప్రాపర్టీ క్లాసిఫికేషన్కి వస్తుందా, ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్టీ క్లాసిఫికేషన్కి వస్తుందా అని మీరు చెక్ చేసుకోవాలి. ఆ న్యూ ప్రాపర్టీ అయితే నెగిటివ్ గేరింగ్ను సేల్ చేసేటంత వరకు నెగిటివ్ గేరింగ్ అప్లై అవుతుంది. తర్వాత దీంట్లో మీకు ఇంకా వచ్చేటువంటి డౌట్స్, జనరల్గా నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, జనాలు ఏం డౌట్లు అడతారో నాకు ముందుగానే తెలుస్తుంది. అలాగా సార్, నాకు ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో ఒక ప్రాపర్టీ ఉంది, మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేస్తాను, మా అబ్బాయి నెగిటివ్ గేరింగ్ వాడచ్చునా? నెక్స్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్, ఇక్కడ ట్రస్ట్ వేరే, మీరు వేరే, మీ అబ్బాయి వేరే, మీ భార్య వేరే, మీ కూతురు వేరే, అంతా కంబైన్డ్ ఎక్కడా లేదు. మీరు ట్రస్ట్ నుంచి మీ అబ్బాయికి ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తే అమ్మినట్టే, ట్రస్ట్ మీ అబ్బాయికి అమ్మినట్టే, కాబట్టి వర్తించదు. ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ మీరు మీ అబ్బాయి మీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని మీ అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేసినా మీరు అమ్మినట్లే, కాబట్టి సేమ్ పైన నేను చెప్పిన మూడు రూల్స్లో ఆ రూల్ అప్లై అవుతుంది. మీరు ట్రాన్స్ఫర్ చేసిన ట్రస్ట్ నుంచి లేదా మీ పేరు మీద నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ద సేమ్ రూల్స్ విల్ అప్లై. ఇది నెగిటివ్ గేరింగ్ సమాచారం. నెగిటివ్ గేరింగ్లో 12/5/2026 కన్నా ముందు ఉన్న ప్రాపర్టీలు 12/5/2026 తర్వాత కొన్న పాత ప్రాపర్టీ, న్యూ ప్రాపర్టీల గురించి చెప్పాను. నెగిటివ్ గేరింగ్ ఆల్రెడీగా మూడు ప్రాపర్టీలు ఉండి ఆ ప్రాపర్టీలలో పాజిటివ్లీ గేర్డ్ ఉంటే వాడుకోవచ్చు అని చెప్పాను. తర్వాత న్యూ ప్రాపర్టీ కొంటే ఎలా అని చెప్పాను. ట్రస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినా లేదా మీ పేర్ల మీద నుంచి మీ అబ్బాయిల పేర్లు అమ్మాయిల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసినా ఎలా ఉంటుంది, ఇండివిజువల్స్కు మాత్రమే చెప్పాను. ఇప్పుడు ప్రాపర్టీ సెల్ఫ్ మేనేజ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ మీద కొంటే ఎట్లా, కంపెనీల మీద కొంటే ఎట్లా, తర్వాత విషయానికి వస్తాను. సెల్ఫ్ మేనేజ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ ఏ అకౌంటెంట్లైనా చేస్తారు, నేను చేస్తాను, మా సోదరుడు గోపాలకృష్ణ గట్టిగంటి చేస్తాడు, వెంకట కంటిపూడి చేస్తాడు, దంటు విజయసారథిరెడ్డి చేస్తాడు, ఆ యువకిషోరం రాజా ఎలమంచిలి చేస్తాడు. యువకిషోరం ఎందుకన్నానంటే మా అందరికన్నా చిన్నవాడు కాబట్టి యువకిషోరం అన్నాను. ఏ అకౌంటెంట్లైనా చేస్తారు. మనం తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు రేడియో, తెలుగు మాట్లాడే వాళ్ళందరి ఆస్తి అనే ఉద్దేశంతో మా సోదరుల పేర్లు కూడా చెప్పాను. కమింగ్ టు ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ ఇది ఒక అంటే ఇంతవరకు తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే 60 ఏళ్ల పాటుగా ఉండి కొత్తగా విజయ్కు పవర్ ఎట్లాగైతే ఇచ్చారో, చాలా మార్పు ఎలా చేశారో, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో కూడా అదే రకమైన మార్పు ఏర్పడింది. కంపారిజన్ తప్పైతే మన్నించండి, కరెక్ట్ అయితే స్వీకరించండి. ప్రీసీజీటీ అంటే ఏంటంటే 1985 సెప్టెంబర్ 30 కన్నా ఏ ఆస్తి కొన్నా దాన్ని ప్రీసీజీటీ అసెట్స్ అంటారు. ప్రీసీజీటీ అసెట్స్ అంటారు. ఒకవేళ మీ పేరెంట్స్ 1975 ఈ దేశానికి వచ్చి ఆ మార్స్టన్ పార్క్లోనో ఆ ఎప్పింగ్లోనో ఆ

ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారంగా ఆ ప్రాపర్టీస్ను ఇప్పుడు 100 మిలియన్ కమ్మిన ట్యాక్స్ అస్సలు లేదు. దాన్నే ప్రీసీజీటీ అసెట్స్ అంటారు. 1985 సెప్టెంబర్ 30 కన్నా ముందు కొన్న ప్రాపర్టీస్ను ప్రీసీజీటీ అంటారు. దాన్ని ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే నో కుదరదు, ఇంకా ఎన్నాళ్ళని మీతో మీరు ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ని అనుభవిస్తారో ఇంక స్టాప్ చేద్దామని 1/7/2027 తరువాత 1/7/2027 1 జూలై 2027 తరువాత అమ్ముకుంటే 1 జూలై 2027 దాని వాల్యుయేషన్ లెక్కగట్టు. ఓకే, మీరు అప్పుడు 10,000 కొన్నారు. ఇప్పుడు అనుకోండి 1 మిలియన్ అనుకోండి, 1 మిలియన్ ఈజ్ ద సేల్ ప్రైస్. ఇదంతా ఆఫ్టర్ 1 జూలై 2027. 1 మిలియన్ ఈజ్ ద సేల్ ప్రైస్. పర్చేస్ ప్రైస్ ఈజ్ $10,000, 990 అట్లా ఎంత అయితే వస్తుందో 50% తీసేసి మిగిలిన 50%కు ట్యాక్స్ కట్టు అనేటువంటి పాలసీ తీసుకొచ్చాడు. మరి ఇంకోసారి చెప్తున్నాను, 1 జూలై 2027 తర్వాత ఏదైనా ప్రాపర్టీని అమ్మితే అది ఎప్పుడన్నా కొను, కొన్న ధర 10,000, అమ్మిన ధర 1 మిలియన్, 1 మిలియన్లో నుంచి 10,000 తీసేసి 50% అది 1 జూలై 2027 తర్వాత, నువ్వు జూలైలోనో ఆగస్టులోనో సెప్టెంబర్లో అనుకున్నావు అనుకో, 50% డిస్కౌంట్ తీసేసి మిగతా దాని మీద ఇండివిజువల్ ఏ ఎంటిటీ అయితే అమ్ముతుందో ఆ ఎంటిటీ ప్రకారంగా ట్యాక్స్ లెక్క కట్టాలా? ఓకే, నేను ఒక ప్రాపర్టీ ఇప్పుడు 1 జూలై 2017 కొన్నాను, 1 జూలై 2017 కొన్నాను, 1 జూలై 2027 అమ్మాను, 1 జూలై 2027 అమ్మాను. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్. కొన్న ధర 500, అమ్మిన ధర 1 మిలియన్, లాభం 500, 50% డిస్కౌంట్, 250,000 మీద ట్యాక్స్ లెక్క కట్టాలా? 50% డిస్కౌంట్ స్ట్రైట్ అవే అప్లై అవుతుంది. ఒకవేళ నువ్వు 1 జూలై 2027 మీద కాకుండా 1 ఆఫ్ ఆగస్ట్ 2028 అమ్మావు అనుకో, కొన్నది 500,000 దాని వాల్యుయేషన్ 1 జూలై 2027 దాని వాల్యుయేషన్ 800,000 అంటే అక్కడ సీజీటీ 50% డిస్కౌంట్ ఎక్కడైతే రిమూవ్ చేశాడో ఆ డేటు వరకు మీకు 300,000 పెరిగింది. తర్వాత ఆ 800,000 ప్రాపర్టీ 1 ఆఫ్ ఆగస్ట్ 2028 900,000 అమ్మేశారు అనుకోండి, ఇక్కడ రెండు రకాలుగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను లెక్క కట్టుకోవాలి. 500 నుంచి 800 వరకు పెరిగింది కదా, ఆ 300,000 మీద 50% డిస్కౌంట్ ఇస్తాడు, అంటే 150,000 గెయిన్స్ అక్కడ. 1 జూలై 2027 నుంచి 1 ఆఫ్ ఆగస్ట్ 2028 వరకు పెరిగినటువంటి అమౌంట్ 100,000. ఆ 100,000 ఇండెక్సేషన్ రూల్స్ ప్రకారంగా లెక్క కట్టాలా? ఇండెక్సేషన్ రూల్స్ అంటే కనుక వినేటువంటి వాళ్ళు నాకన్నా మేధావులు ఉండవచ్చు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉండవచ్చు, నేను నాకు తెలిసిన పరిధిలో నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా చెప్తున్నాను. ఎలా లెక్క కట్టాలంటే ఫ్యూచర్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ మల్టిప్లైడ్ బై 1 ప్లస్ r^n. అంటే 8, ఇది ఇండెక్సేషన్ అంటే ఎవ్రీ ఇయరు ఇన్ఫ్లేషను 2.78% అనుకోండి. 2.78% అంటే 800,000 × 1 + 0.0278 / gap 2027 నుంచి నువ్వు అమ్మిన పీరియడ్ వరకు కడిగితే ఇండెక్సేషన్ వస్తుంది. ఆ ఇండెక్సేషన్లో

0: మినిమం 30% ట్యాక్స్ కావాలంటున్నాడు. ఇక్కడ 150,000 వచ్చింది, 800,000 నుంచి 900,000 వరకు 100,000 పెరుగుదల. ఆ 100,000లో నాకు 30% మినిమం కావాలా అంటున్నాడు, అంటే 30,000. ఆ ప్రకారంగా సీజీటి లెక్క కడుతున్నాడు. ఇక్కడ మీరు కొన్న వాల్యూ 500,000, 1 జూలై 2027న 800,000, పెరుగుదల 300,000, 50% డిస్కౌంట్ అప్లై అవుతుంది, 150,000. 27 నుంచి 28 మధ్యలో పెరిగిన వాటికి ఇండెక్సేషన్ రూల్స్ అప్లై అవుతాయి. ఇది క్యాపిటల్ గెయిన్స్ యొక్క వ్యవహారము. ఇక్కడ ఒక్క మెలిక పెట్టాడు, నీవు బడ్జెట్ తర్వాత 12/5/2026 తరువాత బ్రాండ్ న్యూ ప్రాపర్టీ కొంటే, సపోజ్ ఈరోజున బ్రాండ్ న్యూ ప్రాపర్టీ 800,000 కొన్నావు, దానిని ఒక 4 సంవత్సరాల తర్వాత 1.2 మిలియన్ కమ్మావు, 400,000 లాభం. ఈ 400,000కు మాత్రం 50% డిస్కౌంట్ అప్లై అవుతుంది అంటాడు. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఇలా రాశాడు. ఇంకోసారి చెప్తున్నాను అదే పాయింట్. ఈరోజు బ్రాండ్ న్యూ ప్రాపర్టీ 800,000 కొని మీరు ఎప్పుడైనా 1.2 మిలియన్కి అమ్మితే అమ్మినప్పుడు 400,000 లాభం వస్తుంది. ఆ 400,000 లాభం మీద 50% డిస్కౌంట్ ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే దాని ఉద్దేశము సప్లై పెంచండి, కొత్త ఇల్లు కొనుక్కోండి, కొత్త ఇల్లు కట్టండి, ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి దానికి 50% డిస్కౌంట్ అప్లై అవుతుంది. ఇది క్యాపిటల్ గెయిన్స్ ఇండివిజువల్ హోదాలో చెప్పాను. ఇంకా పెనుమార్పులలో నెగిటివ్ గేరింగ్ కవర్ చేశాను, క్యాపిటల్ గెయిన్స్ కవర్ చేశాను. నెక్స్ట్ ట్రస్ట్ల విషయానికి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ చెప్పదలుచుకున్నాను. ఈ ట్రస్ట్లు టాక్సేషన్ సిస్టము ఎప్పటి నుంచి చేంజ్ అవుతా ఉందంటే, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, 1 జూలై 2028 నుంచి చేంజ్ అవుతోంది. అంటే 28-29 ఫైనాన్షియల్ ఇయర్కు ట్రస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. ఆ ట్రస్ట్ ఏం చేంజ్ అవుతుందంటే, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు ఫస్ట్లో చెప్పాను ట్యాక్స్లు కట్టేది 3 ఎంటిటీస్, ఇండివిజువల్స్, కంపెనీసు, పార్ట్నర్షిప్స్ అని చెప్పాను. ఇప్పుడు అదే మార్పు, ట్రస్ట్ను కూడా తీసుకొచ్చాడు. 1 జూలై 2028 తర్వాత ట్రస్ట్లు కూడా ట్యాక్స్ కట్టాలా అంటున్నాడు. అవి డిస్క్రిషనరీ ఫ్యామిలీ ట్రస్ట్ అంటే, సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి, ఆ డాక్టరు ఫ్యామిలీ ట్రస్ట్లోనికి తన ఇన్కమ్నంతా తెప్పించుకుంటాడు. ఖర్చులన్నీ తీసివేసిన తర్వాత, ఎగ్జాంపుల్ సింపుల్గా ఉండడం కోసము నేను 30,000 తీసుకుంటున్నాను. డాక్టర్ ఎవరు అంత తక్కువ సంపాదించరో, జస్ట్ నా ఎగ్జాంపుల్ సింపుల్గా ఉండడం కోసం. అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత 30,000 మిగిలింది అనుకోండి. నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేసే ముందుగా నాకు 30% కట్టు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాడు. ఏంటది 30,000 మీద 30% చెప్పిన 9,000 ఫస్ట్ ట్యాక్స్ ఆఫీస్ కట్టు. 9,000 కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ 21,000. ఆ 21,000ను అతను వేరే చోట కూడా పనిచేస్తున్నాడు, అతని శాలరీ 300-400 ఉంటుంది, అది పక్కన పెట్టేసేయండి. తన కూతురు, పెద్ద కూతురు ఏ, రెండవ వాడు అబ్బాయి బి, దానికి అకౌంటెంట్ అడ్వైజ్ ఇచ్చినాడు బెనిఫిషరీ కంపెనీ పెట్టుకొని. ఆ బెనిఫిషరీ కంపెనీనే వాడుక భాషలో బకెట్ కంపెనీ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రస్ట్లో బెనిఫిషరీస్ అబ్బాయి అమ్మాయి ఒక కంపెనీ కూడా ఉంది. ఫస్ట్ మిగిలిన 21,000 అమ్మాయికి 7,000 ఇచ్చాడు, అబ్బాయికి 7,000 ఇచ్చాడు, కంపెనీకి 7,000 ఇచ్చాడు అనుకోండి. ఆ ప్రకారంగా అనుకోండి, పెద్దమ్మాయి 7,000, అమ్మాయి ఎక్కడా పనిచేయదు, 19 సంవత్సరాలు ఉన్నాయి, ఎక్కడా పనిచేయదు, అప్పుడు అకౌంటెంట్ మీ అమ్మాయికి ఒక 7,000 ఇవ్వు, 3,000 ఫ్రాంకింగ్ క్రెడిట్స్ కదా, 10,000 అవుతుంది కదా ఇన్కము, 3,000 ఎనికి వస్తుంది అని చెప్పాడు 1 జూలై 2028 తర్వాత. పెద్ద అమ్మాయి ట్యాక్స్ రిటర్న్స్ లాట్ చేసి, బాబు నాకు 7,000 ఫ్రాంకింగ్ క్రెడిట్స్, నాకు ఫ్రాంక్ డివిడెండ్స్ వచ్చినాయి, 3,000 ఫ్రాంకింగ్ క్రెడిట్స్, టోటల్ ఇన్కమ్ 10,000, నా ఇన్కమ్ 10,000 లెస్ దాన్ థ్రెషోల్డ్ ఉంది, నాకు 3,000 ఎనిక్కిస్తావంటే, నో సారీ, నువ్వేం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నాన్ రీఫండబుల్ ట్యాక్స్ క్రెడిట్స్ అంటారు వీటిని, మేము 3,000 ఇవ్వము. ఏంటది 10,000 ఇన్కమ్ ఉండి 3,000 ఫ్రాంకింగ్ క్రెడిట్స్ ఉన్నా కూడా 3,000 ఎనిక్కి ఇవ్వవా అంటే, ఎస్ మీరు వింటున్నది కరెక్టే. ఒకవేళ ఆ అమ్మాయికి వేరే చోట కూడా 100,000 ఇన్కమ్ ఉంది అనుకోండి, అప్పుడు ఆమె ట్యాక్స్ బ్రాకెట్ 37% మెడికేర్ లెవీతో కలుపుకొని, అప్పుడేమంటాడు, అమ్మా నువ్వు అక్కడ 30% కట్టావమ్మా, ఇంకో 7% ఎక్కువ కట్టు అంటాడు. ఇంకా 7% ఎక్కువగా కట్టు, నీ ట్రస్ట్ డిస్ట్రిబ్యూషన్స్లో నువ్వు 30% పే చేసావు, ఇంకా 7% ట్యాక్స్ కట్టమంటాడు. సేమ్ బి ఎగ్జాంపుల్, అక్కడ అమ్మాయి అబ్బాయి సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ బ్రాకెట్లో ఉన్నారు, 10,000 ఇన్కమ్ అయితే 3,000 ఎనిక్కివ్వను, ఇన్కమ్ వేరే చోటు నుంచి ఎక్కువగా వచ్చింటే నువ్వు ఒక ట్రస్ట్లో 30% కట్టావు, ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కట్టు అంటాడు. ఇది ఫ్యామిలీ డిస్క్రిషనరీ ట్రస్ట్కు మాత్రమే వర్తిస్తుంది. అదే కాకుండా అమ్మాయి వ్యాన్గ్రాడ్లోనో ఎమ్మెల్సీ పబ్లిక్ లిస్టెడ్ ట్రస్ట్లో పెట్టుబడి పెడితే వాక్ ఫ్రాంకింగ్ క్రెడిట్స్కు ఈ రూల్స్ అప్లై కావు. ఏ ఎగ్జాంపుల్ కవర్ చేశాను, బి ఎగ్జాంపుల్ కవర్ చేశాను, సి బకెట్ కంపెనీ. బకెట్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ కిల్డ్, ఇంకా బకెట్ కంపెనీలు లేదు. 1 జూలై 2028 తర్వాత బతికిన జీవచ్ఛవాలతో సమానము. ఒకవేళ నువ్వు 7,000 బకెట్ కంపెనీకి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ డిస్క్రిషనరీలో కట్టిన 3,000 ఫార్వర్డ్ కావు, ఆ 7,000కు మళ్ళా 30% ట్యాక్స్ కట్టమంటాడు. ఆ బకెట్ కంపెనీకి డిస్ట్రిబ్యూట్ అయినటువంటి 7,000కు మళ్ళా ట్యాక్స్ కట్టమంటాడు. దానివల్ల బకెట్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ కిల్డ్. ఇదే పరంపరలో మన తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తి ఫైనాన్షియల్ ప్లానరు, ఇంకొక అతను రఘు వట్టమని, అతని నంబరు మీరు గూగుల్ వెబ్సైట్లో తీసుకోవచ్చు. ఆ ఏ రకమైనటువంటి ట్రస్ట్లు పెట్టాలా, ఎలా పెట్టాలా అనేటువంటిది ఫైనాన్షియల్ ప్లానర్ని కూడా అడగచ్చు. ఇక్కడ మేమందరము మంత్రాలు వచ్చినా మేము పూజ చేయలేము, అదే మాదిరిగా మేము జీపీలము. ఫైనాన్షియల్ ప్లానర్ నుంచి వస్తేనే అది, పూజారి నుంచి వస్తేనే ఎట్లా అయితే పూజ అవుతుందో, అతని నోటి నుంచి వస్తేనే అది ఫైనాన్షియల్ ప్లానింగ్ లీగలైజ్డ్ అవుతుంది. ఇది ట్రస్ట్ల గురించి. కంపెనీలలో సాధారణంగా మార్పులు ఏమి లేవు. కంపెనీల్లో ప్రాపర్టీ కొన్నా నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. సెల్ఫ్ మేనేజ్ సూపర్ ఇన్వెస్ట్ ఫండ్లో ప్రాపర్టీ కొన్నా నెగిటివ్ గేరింగ్ రూల్స్ అప్లై అవుతాయి. ఒకవేళ కంపెనీ తీసుకున్నాము, కంపెనీలలో నువ్వు ఏదో వ్యాపారం చేస్తున్నావు, చిన్న ట్రేడింగ్ ఇన్కమ్ ఉంది, ఒక 21,000 ట్రేడింగ్ ఇన్కమ్ 21,000 ఉంది, ఒక ప్రాపర్టీ ఉంది కంపెనీలో, దాని ద్వారా నెగిటివ్ గేరింగ్ 18,700 వస్తుంది. అది పాతదైనా కొత్తదైనా పడగొట్టి కట్టించినదైనా ఏదైనా ఒకటే, ఇంకా 21,000 ప్రాఫిట్లో నుంచి 18,700 నెగిటివ్ గేరింగ్ తీసేస్తే మిగిలిన అమౌంట్ 2,300 మీద ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఈ నెగిటివ్ గేరింగ్ రూల్స్ ఇవన్నీ ఎక్కువగా ఇండివిజువల్స్కే వర్తిస్తాయి. కంపెనీలకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, సెల్ఫ్ మేనేజ్ సూపర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అందులో మార్పులు ఏమీ లేవు. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను చెప్పాను. ఈ రేడియోలో ఉన్నటువంటి వీళ్ళకి ఏదో కొన్ని ప్రశ్నలు ఉన్నాయంట, ఆ ప్రశ్నలకు నేను ఆన్సర్ చెప్పి ముగిస్తాను.
1: చాలా మంచి వివరాలు అందించారు శ్రీనివాస్ గారు. వాళ్ళు చాలా నేర్చుకున్నాను, కానీ ఒక దగ్గర ఆగిపోయాను నేను. ఏమన్నారంటే మీరు మాజ్డెన్ పార్క్లో 1980లో వచ్చి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు స్థలం కొంటే అంటే అక్కడ ఆగిపోయినా. ఊహ ఎంత బాగుంది శ్రీనివాస్ గారు.
0: ఊహలు చాలా బాగుంటాయమ్మా.
1: సో నాకు ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయండి. మా నాన్నగారు ఇండియాలో ప్రాపర్టీ సేల్ చేశారు, అయితే ఆయన ఆ మనీని ఇక్కడికి పంపితే ట్యాక్స్ పే చేయాలా నేను?
0: ఓకే, ఇక్కడ చూడమ్మా, అమ్మినటువంటిది మీ నాన్నగారి పేరు మీద ప్రాపర్టీ ఉంది. మీ నాన్నగారు భారతదేశం యొక్క ట్యాక్స్ పేయర్, దట్స్ ఇట్. ఆస్ట్రేలియాకి సంబంధం లేదు. అక్కడ ఆయన ప్రాపర్టీ అమ్ముతాడు, ఏదో ట్యాక్స్ పే చేసిందంటే పే చేస్తాడు, మిగిలిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంటుకు పంపిస్తే అది గిఫ్ట్ కింద వస్తుంది, ట్యాక్స్ లేదు లేదు లేదు. కానీ భారతదేశంలో కూడా కొత్త రూల్స్ పెట్టాడు. ఏమని, 7 లక్షల కన్నా ఎక్కువగా డబ్బును వేరే దేశాలకు పంపిస్తే ప్రయాణం 20% ట్యాక్స్ కట్టమని పెట్టాడు. ఆ విషయము మీరు అక్కడ అకౌంటెంట్తో మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికల్లా మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ మీ ఇన్లాస్ కానీ వాళ్ళు మీ అకౌంట్కైనా మీ భర్త అకౌంట్కైనా మీ అబ్బాయి అకౌంట్కైనా పంపించినప్పుడు ట్యాక్స్ ఆఫీస్ అడగచ్చు ఎక్కడి నుంచి వచ్చినాయని. మీరు ఆ లెటర్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడితే యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ అమ్మా.
1: ఇంకొక ప్రశ్న ఉంది శ్రీనివాస్ గారు, ఇండియాలో నా పేరు మీద ప్రాపర్టీ ఉంది, దానిని సేల్ చేస్తే ట్యాక్స్ పే చేయాలా?
0: ఇక్కడ ఓ పాయింట్, దీని మీద చాలా మంది చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు. మీరు ఫస్ట్ నేను అడిగేటువంటిది ఎప్పుడు కొన్నారమ్మా ప్రాపర్టీ అని. నేను మీరు చెప్తారు 1995లో కొన్నాము 10 లక్షలకు అని చెప్తారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారమ్మా మీరు అని అడుగుతాను. 2010లో వచ్చాను సార్ అంటారు. ఎప్పుడు అమ్మారమ్మా? 2026లో అమ్మాము. ఓకే, మీరు వచ్చినప్పుడు, ఈ దేశంలోనికి మీరు వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ చేయించండి అని చెప్తాం. అప్పుడు వాల్యుయేషను 20 లక్షలు అయింది అనుకోండి. మీరు ఈ దేశంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూ 20 లక్షలు. 26లో దానిని 1 కోటి రూపాయలకు అమ్మారు. ఇక్కడ మేము క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎట్లా లెక్క కడతామంటే, వీడు చెప్పినదేమి, ఆస్ట్రేలియన్ ట్యాక్సేషన్ రూల్స్ ప్రకారంగా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చెయ్యి, తర్వాత అది డిస్క్లోజ్ చెయ్యి అంటాడు. అప్పుడు 2010లో 20 లక్షలు ఉన్నటువంటి ప్రాపర్టీ ఆ ప్రకారంగా అంటే 1 కోటిలో నుంచి 20 లక్షలు తీసేస్తే 80 లక్షల గెయిను, ఆ 80 లక్షలు డివైడెడ్ బై 2 చేస్తాము, 40 లక్షలకు ట్యాక్స్ లేదమ్మా అని చెప్తాము. ఆ 40 లక్షలను డాలర్లకు మారుస్తాము. 40 లక్షలు డాలర్లకు మారుస్తే కనుక ఒక 300,000 వచ్చింది అనుకో, సరే 300,000 కాదు 80,000 వచ్చింది అనుకో. ఇండియాలో మీరు ఏం చేసింటారు, 80 లక్షలకు ట్యాక్స్ కట్టింటారు. 80 లక్షలకు 10 లక్షలు ట్యాక్స్ కడితే ఇక్కడ దాన్ని హాఫ్ అమౌంట్ చేస్తున్నాం కాబట్టి నేను 80 లక్షలకు ఆల్రెడీగా 5 లక్షలు ట్యాక్స్ కట్టారు అని చెప్పి, $80,000 5 లక్షలు ఆల్రెడీగా ట్యాక్స్ లెక్క కట్టారు. దాని వాల్యూ $12,000 తీసుకుంటాను. ఈ 80,000ను మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్కు కలుపుతాను, 12,000 ట్యాక్స్ పే చేసినట్లు చెబుతాను, క్యాలిక్యులేట్ చేస్తాను. పే చేయాల్సి ఉంటే మిగతా అది పే చేయాల్సి ఉంటుంది. ఈ $12,000 ఇండియా కట్టినందువల్ల మీకు ఎనిక్కి వచ్చేటువంటిది ఏమి లేదు. అంటే యూ ఓంట్ గెట్ బ్యాక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ట్యాక్స్ ఆఫీస్ ఫ్రమ్ $12,000. దట్ ఈస్ యూ డిడ్ నాట్ పే టు ద ఆస్ట్రేలియన్ ట్యాక్స్ ఆఫీస్, యూ పే టు ద ఇండియన్ ట్యాక్స్ ఆఫీస్. అగైన్ సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు ఇండియాలో 10 లక్షలు కొన్నావు, ఈ దేశంలోనికి మీరు వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ 20 లక్షలు, మీరు 1 కోటి రూపాయలకు అమ్ముకున్నారు, లాభం 80 లక్షలు, 80 లక్షలు ఫుల్ అమౌంటు, దాన్ని 50% చేస్తాం 40 లక్షలు అవుతుంది. మీరు ఇండియాలో ఎంతైతే ట్యాక్స్ లెక్క కట్టారో దాన్ని ఆఫ్ చేస్తాము, డాలర్లకు మారుస్తాము, ఇన్కమ్ 40 లక్షలను డాలర్లకు మార్చి మీ ఇన్కమ్కి యాడ్ చేస్తాము, ట్యాక్స్ ఆఫ్ అమౌంట్ను డాలర్లకు మార్చి ట్యాక్స్ పే చేసినట్లుగా చెబుతాము. ఇంకా ఎక్కువ ఉంటే కట్టాల్సి ఉంటుంది, తక్కువ ఉంటే ఇనికేమి రాదు. అది సింపుల్ ఆన్సర్. కట్టాలా అంటే కట్టాలా. నువ్వు ఇండియాలో ట్యాక్స్ రిటర్న్ ఏ రకంగా లాడ్జ్ చేస్తున్నావు, రెసిడెంట్గానా నాన్ రెసిడెంట్గానా? నాన్ రెసిడెంట్గా లాడ్జ్ చేస్తే వాడు అడుగుతాడు ఏ దేశంలో ఉన్నావమ్మా నువ్వు అని. ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియా ట్యాక్స్ ఫైల్ నెంబర్ పెట్టంది నీవు కాంట్ లాడ్జ్ ద ట్యాక్స్ రిటర్న్ ఇన్ ఇండియా. అప్పుడు ఆస్ట్రేలియా ట్యాక్స్ ఫైల్ నెంబర్ పెడితే వీనికి ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా తెలుస్తుంది నువ్వు ఇండియాలో ప్రాపర్టీ అమ్మినావని. ఆ జాగ్రత్త తీసుకుంటే మంచిది.
1: అట్లాగే నేను ఇక్కడ నుంచి చాలాసార్లు ఇండియాకు డబ్బులు పంపించానండి, ఇక్కడకు దాన్ని తిరిగి తీసుకువస్తే ట్యాక్స్ కట్టాలా?
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద ప్రూఫ్ దట్ యూ సెండ్ మనీ టు ఇండియా, ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ నార్మల్లీ యూ డోంట్ నీడ్ టు పే క్యాపిటల్, యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. నువ్వు పంపించినంతా ఉంది, తీసుకొచ్చినటువంటిది ఉంది. నువ్వు అడుగుతాడు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి నీకు అని అడిగితే నీవు నీ వివరణతో ట్యాక్స్ ఆఫీసు సంతృప్తి చెందితే మీరు ట్యాక్స్ కట్టవలసిన లేదు ఆ అమౌంట్కు.
2: అయితే ప్రూఫ్ అంటే మామూలు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్లు లేకపోతే ఏదైనా
0: ఏదైనా అమ్మా, నువ్వు మనీ ఎక్స్చేంజ్లు ఏ ఎక్స్చేంజ్ ద్వారా పంపించినా ఆ ప్రూఫ్ ఉంటే చాలు.
2: నాది ఇంకొక ప్రశ్న ఉందండి, అది మురళి అనే వ్యక్తి ఇండియాలో 1980లో 100,000 కొన్న ప్రాపర్టీ ఇప్పుడు దాదాపు 50 కోట్లు చేస్తుంది, దాని మీద దాన్ని సేల్ చేస్తే ఇక్కడ ట్యాక్స్ కట్టాలా? దాని మీద మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: ఈ పాయింట్ ఒక ఆ మురళి అనేటువంటి వ్యక్తి ఇలాంటి కేసు నా దగ్గరికి ఎప్పుడో వచ్చినట్ల గుర్తు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడో 1982లో 100,000 రూపాయలకో 10 లక్షలకో కొన్నది 100 కోట్లకు వరకు పైన పోయింది. దీని మీద నేను కొద్దిగా రీసెర్చే చేశాను ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్తో వాళ్ళతో వీళ్ళతో ఆ క్లయింట్ చార్జ్ చేసే మాట్లాడాను. దీని మీద అప్పుడు నేను ఇచ్చిన సలహా ఏంటంటే అతనికి 68 ఏళ్ళు. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, అంతా అయిపోయింది. ఇక్కడ ఉండి అతను పుడిసేది ఏమీ లేదు. ఇండియాకు వెళ్ళి మొత్తం అన్నీ అమ్మేసుకోవాలా, ఇంట్లో కారు ఏమీ ఉండరాదు. ఇక్కడ ఆస్ట్రేలియాతో సంబంధం లేకుండా ఇండియాకు వెళ్ళి, ఇంకా నేను ఆస్ట్రేలియాకు దాదాపుగా బై బై చెబుతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోవాలా. వెళ్ళిపోతే ఇక్కడ ఆస్ట్రేలియాలో అతను ఏమవుతాడంటే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఇండియాలో 3 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండి అన్నీ అమ్మేసేయాలి. అది ఇండియాలో ట్యాక్స్ ఇండియాలోనే కట్టేస్తాడు. ఇండియాలో తాను ఉంటుండగానే అతను 50 కోట్లని ఏమేం చేయాలనుకున్నాడో భార్యకింత కొడుకులకింత కూతుర్లకింత ఇచ్చేసి అంతా చేతులు దులిపేసుకొని 3 ఏళ్ళ తర్వాత నాకు ఇండియా బోరు కొట్టింది అని ఆస్ట్రేలియాకి వస్తే కనుక సేఫెస్ట్ మెథడ్ ఫస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. లేదంటే కనుక ఇక్కడ ఉండి అమ్మితే అక్కడ ట్యాక్స్ కట్టాలా, తర్వాత ఎక్సెస్ ట్యాక్స్ ఇక్కడ కట్టాలా క్యాలిక్యులేట్ చేసి, లేనిపోని తలనొప్పి. అది వీలైతే అలా చేసుకోవాలా. లేదంటే మేము 1980లో కొన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ పాయింట్, అంటే బిఫోర్ సీజీటీ పీరియడ్ ఆస్ట్రేలియాలో కూడా ఫస్ట్ ఆఫ్ జూలై 2027 తర్వాత రూల్ వచ్చేది. ఆ 50 కోట్లు తీసుకొచ్చినప్పుడు అయ్యా నేను 1980లో కొన్నానయ్యా, అది ప్రీ సీజీటీ అసెట్, నేను ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదంటే ఎస్ కరెక్ట్, కట్టాల్సిన అవసరం లేదు. అది 1980లో కొన్నట్ల ప్రూవ్ చేస్తే అది ప్రీ సీజీటీ అసెట్, కట్టాల్సిన అవసరం లేదు. ఒక ల్యాండ్ కొని ల్యాండ్లో ఒక చిన్న ఇల్లు 1990లో కట్టించుకుంటే ఆ ఇల్లు ఆఫ్టర్ సీజీటీ అసెట్, ఆ ల్యాండ్ ప్రీ సీజీటీ అసెట్. అమ్మినప్పుడు అయ్యా ల్యాండ్ ఎంత, ఈ బిల్డింగ్ ఎంత, ల్యాండ్ ద్వారా వచ్చినటువంటిది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, దట్ ఈజ్ అప్ టు 1 జూలై 2027 వరకు మాత్రమే. ఆ బిల్డింగ్ మీద వచ్చినటువంటి ప్రాఫిట్కు మామూలు ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు అసోసియేషన్కు, ఇక్కడ ఉన్న ఇద్దరికి చాలా థ్యాంక్స్.
2: అసలు ఇంత ఇంత సమాచారం, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు చాలా పెద్ద థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.
1: నాకైతే ఒక మంచి క్లాస్ రూమ్లో కూర్చుని ఒక మంచి ఇన్ఫర్మేటివ్ లెక్చర్ విన్నట్టుగా ఉంది. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీనివాస్ గారు. మామూలుగా నెంబర్లు అంటే నా బ్రెయిన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, కానీ నాకు బాగా అర్థమైంది ఇవాళ.
0: థ్యాంక్ యూ.
2: అయితే ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో 2000 98.5 అలవరసలపై. ఇప్పుడు ఒక ప్రకటన.
3: Dental checkup and plain at Lily's Dental. We offer a full checkup and plain for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.

0: ఇప్పుడు నువ్వు మనం హ్యాపీ బర్త్డేల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మేలో హ్యాపీ బర్త్డేస్ గురించి. అయితే మనకి రావ్ అబ్బనేని గారు పాపం ఇందాక కాల్ చేశారు. ఆయన శ్రీనివాస్ గారు ప్రోగ్రామ్ నడుస్తూ ఉండడం వల్ల ఆ కాల్ తీసుకోలేకపోయాం. అయితే ఆయన చాలా సహృదయంతో మనకు ఒక మెసేజ్ పంపించారు. ఏం చెప్పారంటే, సమ్ సెలబ్రిటీస్ బార్న్ ఇన్ మే 2026 కర్టసీ గూగుల్ డాటా. అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారు, సింగర్ సునీత 10th May, యాక్ట్రెస్ సాయి పల్లవి 9th May, జూనియర్ ఎన్టీఆర్ 10th May, యాక్టర్ రామ్ పోతినేని 15th May, రైటర్ సిరివెన్నెల గారు 20th May, దర్శకరత్న రాఘవేంద్రరావు గారు 23rd May, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉమా అబ్బినేని గారు 15th May అంట. అసలు ఆయన ఈ పేరుని ముందు చెప్పి మిగిలిన పేర్లు అన్నింటినీ తర్వాత చెప్పాల్సిందా అని ఇలా చెప్పారు. ఉమా గారు ఏం అనకండి, ఆయన పాపం.
1: విష్ యూ హ్యాపీ బర్త్డే.
0: విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఉమా గారు.
1: ఇంకా మేలో బర్త్డేస్ కన్నిటికి ఇన్ అడ్వాన్స్ బిలేటెడ్ ఏం లేదు.
0: మేలో బర్త్డే అంటే ఇంకా బర్త్డే అంతే, ఈ రోజా నిన్న ఎల్లుండా ఇలా లేదు మనకి. బర్త్డే ఇస్ బర్త్డే, హ్యాపీ బర్త్డే.
1: అయితే అదే పుణ్య, ఏంటంటే నేను కూడా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి గురించి మాట్లాడగలిగాం, అలానే జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడగలిగాం. మొదటగా అన్నగారితో మొదలుపెట్టాం, అలాగే సారథి గారు ఫోన్ చేసి మనకి దర్శకుడు దాసనారాయణరావు గారి గురించి, అండ్ ముఖ్యంగా మనం ఒట్టి తెలుగు వాళ్ళనే లిస్ట్ చేసుకున్నాం కానీ ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చెప్పి ఇన్ఫర్మేషన్ని కంప్లీట్ చేశారు. అయితే అలానే సూపర్ స్టార్ కృష్ణగా అపారమైన ఖ్యాతి పొందిన మహానటుడు కృష్ణ గారు, అసలు పేరు కట్టం నేను శివరామకృష్ణ,
0: బుర్రెపాలెం బుల్లోడు,
1: తెలుగు సినిమాల్లో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన నటుడుగా ఆయన ప్రత్యేక స్థానం ఉంది.
0: కౌబాయ్ సినిమాలన్నింటినీ ఆయనే తీసుకొచ్చారు. అలాగే నాకు కృష్ణ గారి సినిమాలు అన్నీ చాలా మటుకు చూశాను, కానీ ఒక సినిమా చూశాను నేను, అదేంటి సినిమా పేరు, అవే కళ్ళు అనుకుంటా. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది, మా ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమచెక్క చెమచెక్క బాగుంటుంది ఆ పాట. ఆ పాట నాకు భలే క్యాచీగా చాలా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది అనమాట. మనకి ఇంకో శ్రోత కాల్ చేస్తున్నట్టున్నారు మృదుల.
1: అవును అవును పుణ్య, ఎదుగోండి, సింధు చేస్తున్నారు ఒక్కసారి.
0: నమస్కారం సింధు.
2: నమస్కారం పుణ్య గారు.
0: తెలుగు వాణికి స్వాగతం. ఏ హ్యాపీ బర్త్డే సింధు.
2: ఇవాళ
0: కాదు, మే అనే నెలలో ఏ రోజు పుట్టినా హ్యాపీ బర్త్డే అంతే.
2: ఓకే,
1: నువ్వు మేలో పుట్టకపోయినా,
0: మేలో పుట్టకపోయినా
1: ఇప్పుడు కాల్ చేసినందుకు,
0: నువ్వు మాకు ఫోన్ చేసినందుకు గాను నీకు హ్యాపీ బర్త్డే. అది నీకు ఇవాళ గిఫ్ట్ గా ఇస్తున్నాం మేము.
2: మేలో పుట్టిన మృదులా గారికి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ.
0: ఇంకా సింధు, నీ రాశి ఏంటి?
2: నా రాశి కర్కాటక రాశి.
0: కానీ అసలు నీకు ఒక్క క్వాలిటీ కూడా లేదు, నువ్వు ఎవరిని కొట్టవు తిట్టవు కొట్టవు.
2: కర్కాటక రాశి వాళ్ళు అస్సలు కొట్టలేరు.
1: జలతత్వం, జలతత్వం పుణ్య. అయితే వీరు భావోద్వేగాలు ఎక్కువగా కలిగి ఉండి కుటుంబానికి అధిక ప్రాధాన్యత.
0: అందరికీ అలా ఏమో, మనం సింధు కాబట్టి భావోద్వేగాలు కాదు రాగోద్వేగాలు ఎక్కువ.
2: ఓ మై గాడ్, అవును
0: కదా,
2: భావోద్వేగాలతో కూడిన
0: రాగోద్వేగ. బా చెప్పావు, అంతే కదా, భావోద్వేగం లేకపోతే రాగోద్వేగం రాదు.
2: సో కర్కాటక రాశి వాళ్ళు పైకి చూడడానికి జస్ట్ లైక్, అంటే కర్కాటక రాశినే కాదు, నేను ఈ మధ్య కాలంలో కొంచెం ఈ రాశుల మీద ఎక్కువ విని నాకు నాకు సొంతంగా అర్థమైంది ఏంటంటే, మన వెరీ ఓన్ నేచర్ ఈస్ వెరీ క్లోజ్ టు మనం ఏదైతే రాసి ఉన్నామో దానికి నిజంగానే చాలా దగ్గరగా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు.
0: కదా, అది సైన్స్ సింధు. ఇంకా అంతే కదా, ఇప్పుడు చంద్రుడు ఈ నక్షత్రం ఉన్నప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు ఈ రాశి అని ఎందుకు అన్నారంటే, ఆ పుట్టిన వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే
2: ఖచ్చితంగా, అవును, చెప్పినది ప్రతి ఒక్కటి కాకపోయినా మాక్సిమం అలా ఉండడం. సో కర్కాటక రాశి అయితే పైకి పీత కాబట్టి
0: అవును
2: క్రాబ్, సో పైకి చూడడానికి చాలా హార్డ్ గా
0: అవును
2: అలా ఉంటారు. బట్ దేర్ సూపర్ సెన్సిటివ్
0: మెత్తగా
2: పైకి ఇది చెప్పారు.
0: డిఫైన్స్ సో వెల్ సింధు.
2: సో అలాగే వింటున్నప్పుడు ఓమై గాడ్ నా గురించి నాకన్నా చెప్పే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అని అనిపించిందా.
0: అవును. ఇంకొకటి ఏంటంటే సింధు, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మీది ఈ రాశ అయితే మీకు ఈ రోజు నుంచి ఇది జరగబోతోందని. నాది కన్యా రాశి, ఐ థింక్ ఫోన్కి కూడా తెలిసిపోతుంది అనుకుంటా, మన ఫోన్కి మన రాశి తెలిసిపోతుంది. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే ఖచ్చితంగా మీ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ 2 నుంచి అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు మీకు డబ్బులు వర్షంలా. గురువు మారుతున్నాడు కానీ నేనేం మార్చలేదు, అది ఎలా జరిగిందో కానీ. మీకు డబ్బులు కుప్పలు తెప్పలుగా పడుతున్నాయంటే నేను బ్యాగులు అవి రెడీ చేసుకుని బయట పెట్టాను ఇంటి బయట, జూన్ 2 కోసం ఎదురు చూస్తున్నాను. అది థ్యాంక్ యూ సింధు, నువ్వు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు పూజ గారు, థ్యాంక్ యూ మృదుల గారు,
1: థ్యాంక్ యూ. అయితే అదే ఫ్లోలో కె రాఘవేంద్రరావు గారు కూడా తెలుగు సినిమాలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఆయన ఒకరు.
0: దర్శకేంద్రుడు అసలు యాక్చువల్లీ ప్రపంచం అంతా కూడా పళ్ళకి రేట్లు పెరగడానికి కారణం ఆయనే, ముఖ్యంగా యాపిల్ పళ్ళకి. అలా అని ఒక్క పండును కూడా వదిలిపెట్టలేదు, యాపిల్ పండు, పనస పండు.
1: ఆయన పుట్టినరోజు ఇవాళ ఇవాళ.
0: హ్యాపీ బర్త్డే రాఘవేంద్రరావు గారు.
1: అయితే ఇంకా మనకి సమయాభావం వల్ల పాట వెయ్యాలనున్నా ఆగుతున్నాను, కాకపోతే ఒక్క నిమిషం రాఘవేంద్రరావు గారు పాట వేస్తాను.

0: వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444 నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 పై సంప్రదించగలరు.
2: మనం ఎంత మంచి కార్యక్రమాన్ని దాదాపు ఇంకా లాస్ట్ 3 నిమిషాలకు వచ్చేసాం పుణ్య.
3: అవును,
2: అయితే మనకి కాల్ చేసిన కాలర్ల గురించి చెప్పాలి.
3: మనం ఈ వారం ప్రశ్న లేదు, కానీ మేలో పుట్టినరోజు జరుపుకున్నా, జరుపుకుంటున్నా, లేకపోతే జరుపుకోబోతున్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇవాళ కాల్ చేసి ఆ విశేషాలని, వాళ్ళ రాశి గురించి, వాళ్ళ వాసి గురించిన విశేషాలని పంచుకుంటే వాళ్ళలో ఒకరికి మనం $25 స్వాగత్ వౌచర్ని ఇద్దామని అనుకున్నాం. మృదుల, ఎవరిని ఎంపిక చేసావు ఇవాళ?
2: అయితే ముందుగా మనకి కాల్ చేసిన వారు సారథి మోటమరి గారు, థ్యాంక్ యూ అండి. అలాగే రావు అభినేని గారు, మన సారథి గారేమో మనతో చాలా మనకి తెలియని విషయాలు
3: ఎన్నో, అసలు ఇవాళ ఎన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాము కదా మనం. అవును,
2: అలాగే రావు అభినేని గారేమో జూన్ 30th ఇంకెప్పుడు మనకి
3: సివి రావు గారు చెప్పింది. ఇవాళ మనకి ఇద్దరు రావు గారు కాల్ చేశారు. అవును,
2: అయితే జూన్ 30th ఆల్వేస్, అది
3: ఇంకా జూన్ 30th అనేది అలా నిలిచిపోతుంది మన మస్తిష్కంలో.
2: అలాగే సింధు కాల్ చేసింది.
3: మనకి రావు అభినయన్ గారేమో మనకి టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఒక సమాధానం పంపించారు. ఆయన కూడా ఉమా అభినయన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడది కూడా మే 15 పుట్టినరోజు.
2: అయితే ఇక్కడ ఎంపిక చేయడంలో
3: చాలా కష్టమైన పని, అందుకే నీకు అప్పు చెప్పాను నేను.
2: లాజిక్ అండ్ స్ట్రాటజీ ఏం ఫాలో అవ్వాలో తెలియక
3: ఈని మీని మైని అన్నావు కదా
2: అని చేసి ఎప్పటికప్పుడు వీళ్ళు మనాలి కదా, మన రేడియో బ్రాడ్కాస్టర్ లేక కదా, ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా పుణ్య. ఈసారి ఏం చేద్దాం మరి?
3: ఏ ఈని మీని మైనిలో ఏ పేరు వచ్చిందో ఆ పేరే చెప్పు.
2: సరే, అయితే ఈని మీని మైని ప్రకారం అయితే సింధు వచ్చింది.
3: శుభాకాంక్షలు సింధు, నీకు $25

Against the wall. And let's rock.

0: 98.5
1: 2000 FM。
2: 如果你是一片风景，然后。